ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 20వ రోజు. శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी आज भारत के सबसे लंबे समय तक सेवा करने वाले निर्वाचित प्रधानमंत्री बन गए हैं. श्री मोदी ने 26 मई 2014 को

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. మీలో ఎంతమందికి వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం తెలుసు? అది ఎక్కడో లేదండి, మన తెలంగాణ రాష్ట్రంలోని వాడపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయం కృష్ణానది మరియు మూసీ నది సంగమ ప్రాంతంలో వెలిసి ఉండడం వల్ల అత్యంత పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఈరోజు మన క్షేత్ర దర్శనిలో వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం పురాతన చరిత్రను కలిగి ఉంది, భక్తుల విశ్వాసానికి నిలయంగా కూడా కొనసాగుతుంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేయగా వాళ్ళ కోరిక మేరకు ఆ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామివారి రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారిపోయిందట. ఆలయంలో స్వామివారు లక్ష్మీదేవితో కలిసి కొలువై ఉండడం వల్ల భక్తులు దీనిని లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఉంటుందంటే ఆధ్యాత్మికంగా, చరిత్రపరంగా, శిల్పకళలకు ప్రతీకగా నిలుస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. అంత అత్యద్భుతంగా ఉంటుంది దేవాలయం యొక్క ఆకృతి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తుల రద్దీతో స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు పొందడం కోసం దేవాలయానికి వేల కొలది భక్తులు వస్తూ ఉంటారు. మరెన్నో ముచ్చట్లు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. వాడేపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉన్న విగ్రహాలు ఈ భూమి మీద చెక్కినవి కాదట, బదులుగా అగస్త్య మహర్షిచే భూమి మీదకు తీసుకురాబడ్డాయట. భక్తులు ఆయన పద్మముఖం దగ్గర ఉంచిన దీపాన్ని గమనించడం ద్వారా ఇక్కడ నరసింహస్వామి వారి ఆయన యొక్క రూపాన్ని మనం గమనించవచ్చు ఆ యొక్క వెలుగులో. అయితే ఇతర పంచ నరసింహస్వామి వారి క్షేత్రాల మాదిరిగానే వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కూడా దానికంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఎందుకంటే ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి శివ మరియు నరసింహస్వామి వారి విగ్రహాలను తీసుకొని అటువైపుగా అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉన్నాడట. ఆ మహర్షి భూమి మీదకి దిగి కాశీ వైపు వెళ్తుండగా కృష్ణానది మరియు మూసీ నది కలిసే చోట నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించబడాలని చెప్పి అక్కడ కోరుకుంటున్నారని ఒక దివ్యవాణి వినిపించిందట. ఆ దివ్యవాణి మార్గదర్శకత్వం మేరకు అగస్త్య మహర్షి కృష్ణానది మరియు మూసీ నది సంగమ స్థలమైన ప్రస్తుతం వాడపల్లిలో ఉన్న నరసింహస్వామి వారి విగ్రహం ఎక్కడైతే ఉందో అదే ప్రదేశంలో ప్రతిష్ఠించారట. ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించి విగ్రహారాధనను నెలకొల్పారు. అగస్త్య మహర్షి నరసింహస్వామి వారి విగ్రహంతో పాటు తీసుకువచ్చిన ఆ యొక్క శివలింగాన్ని అక్కడే సమీపంలో ప్రతిష్ఠించారట. ప్రస్తుతం దీనిని మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉన్నారు. ఆ స్వామివారిని చూడడం కోసం కేవలం దీపారాధన ఏదైతే జరుగుతుందో అదే దీపారాధన వెలుగులో మనం స్వామివారిని చూడడానికి వీలుగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి అలా అలా వెళ్ళిరండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಮಾಟೈನಾ
1: ಪಾಟೈನಾ
2: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೇತಲ್ಲು
0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. సనాతన ధర్మం అనేది మనకి చాలా రకాల అలవాట్లను నేర్పిస్తుంది. మన జీవితం ఏంటి అనేది మనకు చవి చూపిస్తూ ఉంటుంది. సత్యం, అహింస, దయ, క్షమ, ప్రేమ, సేవ వంటి విలువలకు అత్యంత ప్రాధాన్యత అనేది అందిస్తూ ఉంటుంది. వసుదైవ కుటుంబకం అనే భావన ప్రకారం ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబంగా భావించబడుతుంది. ప్రతి జీవిని గౌరవించడం, ప్రకృతిని రక్షించడం మరియు సమాజానికి సేవ చేయడం సనాతన ధర్మం బోధించే ముఖ్యమైన అంశం. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలపై సనాతన ధర్మం అనేది గొప్ప ప్రభావం అనేది చూపిస్తుంది. పండుగలు కానీ, దేవాలయాలు కానీ, యోగ, ధ్యానం, సంగీతం, నృత్యం మరియు సాహిత్యం వంటి అనేక రంగాలు కూడా సనాతన ధర్మం ద్వారా చాలా అభివృద్ధి చెందున్నాయి. మనకు ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. అందులో దీపావళి, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, ఇలా ఎన్నో పండుగలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఇలా సనాతన ధర్మం బోధించే నైతిక విలువలు ఎన్నో ఉన్నాయి. ప్రతిదాన్ని మనం అలవరుచుకొని ప్రతి చోట వాటిని మనం ప్రదర్శిస్తూ ఉన్నాము అంటే మన జీవన విధానం చాలా ప్రశాంతంగా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಆಫ್ಟರ್ನೂನ್ ಅಂಡಿ, ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9, ಆ ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ రంగులమయం.
1: ఓర్వారి ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

రంగులమయం. మీరన్నది నిజమే. సూర్య నమస్కారం అనేది మన శరీరానికి, మన ఆలోచనలకు చాలా పెద్ద పెద్దది. ఎందుకంటే సూర్య నమస్కారం అనేది 12 యోగాసనాల సమాహారం. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఒక వ్యాయామాన్ని అందిస్తుంది. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో చేయడం వల్ల శరీరం కాస్త చురుకుగా మారుతూ ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడి శరీరానికి బలం మరియు వశ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక మానసిక ప్రశాంతత కూడా

అలాగే రక్త ప్రసరణ మెరుగుపడి శరీరానికి బలం మరియు వశ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందండో. అందువల్ల సూర్య నమస్కారం సంపూర్ణ వ్యాయామంగా పరిగణించబడుతుందన్నమాట. ఇక సూర్య నమస్కారం భారతీయ యోగా సాంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రభావవంతమైన వ్యాయామంలో ఒకటి కూడా. ఇది సూర్యుడికి గౌరవం తెలియజేస్తూ ఇక 12 ఆసనాల సమాహారం అన్నమాట. సూర్యుడు ప్రపంచానికి కాంతి, వేడి మరియు జీవశక్తిని అందించినట్లే సూర్య నమస్కారం అనేది మన శరీరానికి మరియు మనసుకి శక్తిని అందిస్తుంది. ఈ వ్యాయామాన్ని సాధారణంగా ఉదయం సూర్యోదయ సమయంలో చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే అదే సమయంలో మనకి శరీరానికి డి విటమిన్ ఉంటుంది, పొద్దున్నే లేవగానే శరీరం కాస్త ఆహ్లాదకరంగా ఉత్సాహంగా మారుతుంది. కాబట్టి లేవగానే అలా ఒకసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం చేసుకుని మన రోజున ప్రారంభించాము అంటే చక్కగా ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సూర్య నమస్కారాలలో సూర్యపేతన ప్రాణాయామం అనేది ముఖ్యమైన శ్వాస వ్యాయామం. ఎందుకంటే సూర్యుడు అంటేనే శక్తి, వేదన అంటే చొచ్చుకుపోవడం లేదా ప్రవేశించడం అని అర్థం. ఈ ప్రాణాయామంలో కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను పీల్చి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వదులుతారనమాట. యోగశాస్త్రం ప్రకారం కుడి నాసికా రంధ్రం సూర్యనాడికి సంబంధించిందిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాణాయామం అనేది శరీరంలో ఉత్సాహాన్ని మరియు శక్తిని పెంచుతూ ఉంటుంది. శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసే ఊపిరితిత్తుల యొక్క పనితీరును మెరుగుపరుస్తూ ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ పరిమాణం అనేది పెరిగి శరీర కణాలు చురుకుగా పనిచేసేలా చేస్తుందట. ఇక సూర్య జీర్ణక్రియ అనేది సక్రమంగా జరిగి ఆహారం అనేది కూడా సులువుగా జీర్ణమైపోతుంది. అలా అని ఎంత తింటే అంత కదండోయి. అయితే సూర్యభేదన ప్రాణాయామం అనేది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనస్సులోని నిస్సత్తువను తొలగించి ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తుందట. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక ఉదయాన్నే లేచి మన పనులను మనం ప్రారంభించుకుంటున్నాము అంటే అంతకు మించిన కాన్సన్ట్రేషన్ డే అంతా ఎక్కడ ఉండదు. ఇక విద్యార్థులు, ఉద్యోగులు, ఎవరు క్రీడాకారులు దీన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే కనుక మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి నిపుణులు అంటున్నమాట. ఈ ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో నిపుణుల సూచన మేరకు చేయడం అనేది, అంటే పొద్దున్నే లేవగానే మనం వ్యాయామం ఏదైతే చేస్తామో అది కూడా సూర్యుడి ఆయన ఉన్న సమయంలో మనం చేస్తున్నాము పొద్దున్నే లేవగానే అంటే అంతకు మించి మనం ఎంత డైట్ మెయింటైన్ చేసినా, ఎంత జిమ్కి వెళ్ళినా, ఎటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకున్నా సరే సూర్య నమస్కారం ఇచ్చేంత ప్రోత్సాహం మరేది ఇవ్వదు. ప్రయత్నించండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల ఆలపించినవారు శంకర మహాదేవన్. నువ్వొస్తానంటే నేనొద్దంటా నా చిత్రం నుంచి చంద్రుల్లో ఉండే కుందేలు అంట ఒక చక్కటి మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మీ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఇప్పుడున్న సమయంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పటి నేటి వేగవంతమైన జీవన విధానంలో అనేక మంది ఒత్తిళ్ళకు గురవుతున్నారు, అనేక మందికి మానసిక శారీరక సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సూర్య ధ్యానం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. ఇది మనస్సును స్థిరంగా ఉంచి ఆలోచన శక్తిని పెంచుతుంది. విద్యార్థులకు చదువుపై ఒక ఏకాగ్రత తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగులకైతే పనులు మెరుగైన పనితీరు కనబరచడంలో సహాయపడుతూ ఉంటుంది. ఆ పని అయిపోయిందా, ఈ పని అయిపోయిందా, తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, అయ్యో ఎందుకు తొందరగా కంప్లీట్ అవ్వట్లేదు అన్న ఆలోచనలు, ఈ ఒత్తిళ్ళు అనేవి కాస్త దూరం చేసి కొంత సమయాన్ని సూర్యదేవునికి మనం కేటాయించాము అంటే అంతకు మంచి మనకు ఉపయోగకరమైన పని ఇది ఉండదేమో. సూర్యధ్యానం కేవలం ఒక ధ్యాన పద్ధతి మాత్రమే కాదండి, ఆరోగ్యకరమైన మరియు సానుకూల జీవన విధానానికి ఒక మార్గదర్శకంగా కూడా ఉంటుంది. క్రమం తప్పకుండా దీన్ని ఆచరించడం అనేది మన శరీరానికి, మానసిక వృద్ధికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఆధ్యాత్మిక శ్రేయస్సును కూడా పొందొచ్చు. ఏమంటారు, ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు చక్కబడతాయి అని తెలిసినప్పుడు ఎందుకు పాటించకుండా ఉండాలి చెప్పండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మీర్ఖాన్పేటలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, రేవంత్ రెడ్డి తన హోదాను

వర్చి మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫారంను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తున్నాయి. ఈరోజు సాయంత్రానికి రాష్ట్రమంతటా ఇవి విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆచే మీ లక్ష్మి.

ఎవరైనా మనకి స్వేచ్ఛనిచ్చారు అంటే మనకు నచ్చింది మనం మాట్లాడుకోవచ్చు, మనకు మనకు అనిపించింది మనం చెప్పొచ్చు, నచ్చినట్టుగా తినొచ్చు, నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, చక్కగా మనకు మన మన ఆరోగ్యానికి చక్కగా మనకి ఒక కొంత స్వేచ్ఛ ఉంది అంటే అది మన జీవితంలోనే చాలా విలువైన వరాల్లో ఒక స్వేచ్ఛ కదా. ఎందుకంటే స్వేచ్ఛ అనేది మన ఆలోచనలని, అభిప్రాయాలని, నిర్ణయాలని ఇతరుల అనవసరం అనేది జోక్యం లేకుండా వ్యక్తపరచగలుగుతాం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు లేదా ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలని మనం ప్రేరేపించుకొని మనం వాటిని ఫాలో అవ్వడం ఇదంతా ఉండదు. అయితే స్వేచ్ఛ అనేది మనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం మాత్రమే కాదు, అది బాధ్యతతో కూడిన ఒక హక్కు కూడా. ఒక వ్యక్తి స్వేచ్ఛ అనేది మరొకరి హక్కులను ఎప్పటికీ కూడా భంగం కలిగించకూడదు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది, మన స్వేచ్ఛ మనది. అయితే అందువల్ల స్వేచ్ఛ అనేది మనకు మన బాధ్యతకు ఒకే నాణానికి ఒక రెండు వైపులు ఉండేదన్నమాట. ఒకటి స్వేచ్ఛ, ఇంకొకటి బాధ్యత అనేది. ఇతరులకు హాని కలగకుండా ఉండాలి, అలాగే మనకి మనం హాని కలిగించుకోకుండా ఉండాల్సిన స్వేచ్ఛ మనకు ఖచ్చితంగా ఉండాలి. అయితే స్వేచ్ఛ కోసం అనేక మంది తమ ప్రాణాలను సైతం అర్పించ వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం ఎంత చక్కగా అనిపించింది మాట్లాడడం కానీ, నచ్చింది మనం తింటూ కానీ ఇదంతా ఉంటున్నాము అంటే కేవలం ఒకనాటి పోరాటం మాత్రమే. భారతదేశ స్వాతంత్ర పోరాటం అనేది ఒక గొప్ప ఉదాహరణనే అనుకోవాలి. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే మన దేశం స్వేచ్ఛను పొందింది కదా. అందువల్ల స్వేచ్ఛ విలువను ప్రతి పౌరుడు గుర్తించి గౌరవించాలి. స్వేచ్ఛ లేకుండా వ్యక్తిత్వ వికాసం కానీ సృజనాత్మకత, సామాజిక అభివృద్ధి ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. మన ఆలోచనలు అభివృద్ధి చెందుతున్నంత వరకు, మనకు అనిపించింది మనం చేస్తున్నంత వరకు, నచ్చింది నచ్చనిది కూడా మాట్లాడుతున్నంత వరకు మన స్వేచ్ఛ ఎక్కడికి పోదు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఎగ్జామ్స్ వచ్చినా లేదా ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నా ఏం చేస్తారు మీరు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

ఇంటర్వ్యూస్ ఉన్నా లేదా ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా సరే ఏం చేస్తాను లక్ష్మి, చదువుతాము హడావుడిగా ఆ పని ఈ పని అంటూ సర్దేస్తూ ఉంటాము అని అనుకుంటాం కదా. మ్యాక్సిమం జవాబులను తెగ చదువుతూ ఉండేవాళ్ళం. ఒకేసారి గుర్తుంటాయంటే అస్సలు కానే కాదు, బట్ ప్రతిసారి వన్ డే బ్యాటింగ్ అనేది చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఎంత చదివినా సరే కాస్త మళ్ళీ మళ్ళీ కొత్తగా చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు పేపర్ గుర్తుంటుంది, జవాబు ఎక్కడుంది ఏంటి దాని స్థానం మొత్తం గుర్తొస్తుంది, కానీ జవాబు ఏంటి అనేది కూడా గుర్తురాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకే పదే పదే మనం వాటిని చదివేస్తూ ఉంటాం అన్నమాట, పేపర్లు తిప్పేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే చేయండి. ఏ పని చేసినా సరే గంటల కొద్దీ అస్సలు అవసరం లేదు. ఒక 40 సెకండ్ల పాటు గుర్తుంచుకోవాలనుకున్న దాన్ని మెదడులో ఒక మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఈ పని ఇక్కడ లేదా ఈ ఆన్సర్ ఇక్కడ, ఇది చేస్తే ఇలా జరుగుతుంది అనేది ఒక మ్యాప్ లాగా వేసుకున్నాము. ఒక చిన్న చిన్న ట్రిక్స్ లాంటివి ఏదైనా వేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుందట. ఉదాహరణకు ఒక మీటింగ్ అనుకోండి, మీటింగ్ మొదలైనప్పటి నుంచి ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, తర్వాత మీరు ఏం చేయాలి, వాటన్నింటివన్నీ కూడా గుర్తు చేసుకున్నారు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా వన్ బై వన్ మనం బ్రెయిన్లో ఒక్కసారి మనం కళ్ళమూసుకోగానే లైన్గా గుర్తొచ్చే విధంగా ఒక మ్యాప్ అనేది వేసుకున్నాము అంటే వెంటనే గుర్తుండిపోతుంది అనమాట. తర్వాత అసలు మీరు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక రిహార్సల్ లాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారంటే చాలా కాలం ఆ జ్ఞాపకాలను మన బ్రెయిన్ అనేది బంధించుకునే ఉంటుందట. దీన్ని జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ అని చెప్పి చెప్తూ ఉంటారట. సో ఇలా మనం ఏం చదివినా సరే ఒక మ్యాప్ అనేది ఉండాలి, లేదా ఒక ట్రిక్ అనేది పెట్టుకోవాలి, లేదా ఒక కోడ్ అనేది మనం ఏర్పరచుకున్నాము అంటే తొందరగా గుర్తుంటుంది అండ్ ఎక్కువ కాలం కూడా గుర్తుందట. సో ట్రై చేయండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కొంతమంది చాలాసేపు నిద్రపోతూ ఉంటారు, కొందరు గంటలు గంటలు నిద్రపోతూ ఉంటారు, కొందరు కొంత సమయం వరకు మాత్రమే కేటాయించుకొని అంతవరకు మాత్రమే నిద్రపోతూ ఉంటారు. కానీ నిద్ర అనేది మన శరీరాన్ని రిపేర్ చేయడం మాత్రమే కాదు, మన జ్ఞాపకాలను కూడా భద్రపరుచుతుందట. మనం సాధారణంగా ఎందుకు మర్చిపోతూ ఉంటాం తెలుసా? ఏ విషయాన్నైనా సరే నిద్ర లేమి ఒక కారణమైతే, ఒకదాని తర్వాత ఒకటి విశ్రాంతి లేకుండా పనిచేయడం మరో కారణం. ఈ పని చేయాలి అని అనుకుంటాం, వేరే పని మొదలు పెడుతూ ఉంటాం. ఈలోపు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నామో దాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కదా. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు అని అనుకున్నప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకోవాలట, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ తర్వాతే మరే

మరి అంటే ఇంకొక పనిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఏ పనినైతే మనం స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నామో దాన్ని ఒకసారి ఆలోచించుకొని, పని అయిందా అవ్వలేదా ఎంతవరకు అయింది అని ఆలోచించిన తర్వాత కళ్ళు మూసుకొని ఆ తర్వాత ఇంకో పని స్టార్ట్ చేసాము అంటే, మొదటి పని ఎంతవరకు అయింది, ఏ టైంలో చేయాలనుకుంటున్నాం, రేపు ఎప్పుడు ప్రారంభించాలి, ఇవన్నీ కూడా గుర్తుంటాయట. ఈ చిన్న పని మెరుగ్గా గుర్తుంచుకునేలా చేయగలదట. కాబట్టి ఈసారి నుంచి మర్చిపోతున్నాము అని అనిపించిందే అనుకోండి, ఒక్క క్షణం ఆగి ఇలా కళ్ళు మూసుకొని ఏం పని చేసాం, ఎంత అయింది, ఏం చేయాలనుకుంటున్నాం, ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాము అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకున్నాము అంటే, సరే సరే తీసుకునేది తక్కువ సమయమే కానీ మెరుగైన ఫలితాలు ఇస్తాయంటున్నారు అధ్యయనాలు. ఇంకేంటి, ప్రయత్నించండి. మరి కాస్త మర్చిపోవడం అనేది సర్వసాధారణమే కానీ ఎక్కువగా కొంతవరకు మతిమరుపు వరల్స్ మర్చిపోవడం అనేది ఎక్కువ ప్రమాదానికి దారితీసే పరిస్థితులు కూడా వస్తాయి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. పాస్వర్డ్స్ అయితే అసలు మర్చిపోకండి.

0: సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి, ఆలపించిన వారు హరిహరన్, సాధన సర్గం. మెరుపు కలలు చిత్రం నుంచి వెన్నెలవే వెన్నెలవే అంటూ చక్కటి అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే చిన్నగా.

సంగీతం సురేష్ బొబ్బిలి, రచన మిట్టపల్లి సురేందర్, ఆలపించిన వారు అనురాగ్ కులకర్ణి అండ్ జయ శ్రీ పల్లెం. రాజు వత్స రాంబాయి చిత్రం నుంచి ఓ చక్కటి పల్లెటూరి మెలడీ సాంగ్ విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం, సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. గడిచిన 4399 రోజుల్లో భారతదేశం అన్ని రంగాల్లో పరివర్తన చూసింది. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ధి, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నిన్న పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై వారికి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండుకు అనుగుణంగా విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తర్వాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు

నిర్మాణం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. జీవితంలో ఒక్కళ్ళైనా ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ చేసే పని అద్దంలో చూసుకుంటూ తమకు తాముగా అందంగా ఉన్నామా లేదా ఎలా ఉన్నామో ఏంటి అని పాటికి పసార్లు చూసుకుంటూ సరిచేసుకుంటూ ఉంటాం. ఒక 100లో ఒక 5% కూడా చాలా తక్కువ అనుకుంటా. ఇలా ఎంతో శ్రద్ధ తీసుకొని రెడీ అయిపోతూ ఉంటాం, కానీ అసలు నేను బాగున్నానా లేదా, అట్రాక్టివ్గా కనిపిస్తున్నానా లేదా అనేది మాత్రం ఒక చిన్న సందేహం ఉంటుంది. మరి ఎలా మనం ఎదుటి వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తున్నామా అనేది, నేను కనిపిస్తున్నానా, అందంగా ఉన్నానా అని పదే పదే అడగలేము. అలా వాళ్ళకి మనం అందంగానే కనిపిస్తున్నాం, వాళ్ళకి మనం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాము అనేది ఎలా తెలుస్తుంది అంటే, అద్దంలో చూసుకున్నప్పుడు మనం చాలా మామూలుగా కనిపించినా సరే ఫోటోల్లో కాస్త అందంగానే కనిపిస్తూ ఉంటాం. ఫోటో వల్ల కావచ్చు లేదా మీ స్మైల్ వల్ల కావచ్చు. ఇలా చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి చిన్నగా నవ్వుతున్నారే అనుకోండి, ఆకర్షణీయంగా ఉన్నారని చాలా అర్థమట. జస్ట్ ఒక్కసారి చూసిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అంటే మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారని అర్థం. అండ్ మీ గురించి పెద్దగా తెలియని వాళ్ళు కూడా మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అంటే కూడా, సాధారణంగా మీతో కొత్త వ్యక్తులు కాస్త దయ్యగానో లేదా మర్యాదగానో ఆ సమయానికి ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మీ ముందుకు వచ్చినప్పుడు కొందరు నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు, సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు, ఆక్వర్డ్గా బిహేవ్ చేయడం కూడా గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు మీకు ఎదురవుతున్నాయి అంటే మీకు తెలిసిన దానికంటే కూడా మీరు చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని అర్థం. అయినా ఒకరికి మనం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలా చెప్పండి, మనం ఆల్రెడీ ఆకర్షణీయంగా అందంగానే ఉంటాం కదా. మన మాట తీరు, ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి అన్న ఆలోచన, ఎదుటి వాళ్ళకి హాని కలిగించకుండా మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి అన్న మన స్వభావం, ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఒక చిన్న స్మైల్ చాలు మనం అందంగా ఉన్నాము అనడానికి, ఆనందంగా ఉన్నాము అనడానికి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మనకు సాధారణంగా జీర్ణక్రియ వ్యవస్థ అనేది మందగించడం చాలా ఈజీ. ఈ జనరేషన్కి చాలా ఎక్కువైపోయింది, ఎందుకంటే మనం తినే ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం తినే పదార్థాలు కావచ్చు, సో లేదా మన పనులకి మన ఒత్తిళ్ళకి టైం కానీ టైంలో తినడం వల్ల కావచ్చు, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, ఇలా సమస్యలు అనేవి రావడం చాలా సహజమైపోయింది. మరి వీటికి చెక్ పెట్టాలి అంటే ఎలా? మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందట. మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో దాదాపుగా 70-80% కేవలం మన గట్ అంటే జీర్ణాశయం పేగులపైనే ఆధారపడి ఉంటుంది. మనం తింటున్నాము, జీర్ణం అయిపోతుంది, శక్తి అనేది విడుదలవుతుంది, అరిగిపోతుంది అలా. అందుకే గట్ హెల్త్ బాగుంటేనే మనం చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాం. వేసవిలో ఈ గట్ హెల్త్ మనం చేంజ్ చేసుకోవాలి అంటే మజ్జిగకు మించిన ఔషధం అనేది ఉండదు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ అనేవి పేగుల పనితీరును మెరుగుపరుస్తూ ఉంటాయి. చల్లటి మజ్జిగలో కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తీసుకుంటే జీర్ణక్రియ చాలా సాఫీగా సాగిపోతుంది. ఇది కేవలం దాహాన్ని తీర్చడం మాత్రమే కాదు, పొట్టలోని మంటను కూడా తగ్గిస్తుందట. ఈ కాలంలో తప్పనిసరిగా చివరి ముద్దలో అయినా సరే, కనీసం భోజనం అయిపోయిన తర్వాత అయినా సరే కప్పు పెరుగు తీసుకుంటే ఇందులోని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది పేగుల్లోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతూ ఉంటుంది. సో వేసవిలో వచ్చే విరోచనాలు కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదా సాధారణంగా మీకు ఎప్పుడైనా ఫుడ్ పడకపోయినా, లేదా జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నా, లేదా తిన్న ఆహార పదార్థాలు అనేవి సరిగా లేకుండా

ఉన్నా సరే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏ సమస్యలకైనా చెక్ పెట్టాలి అంటే కాస్త మజ్జిగ కరివేపాకు అల్లం వేసుకొని తాగారు అంటే సెట్ అయిపోయినట్టే ఏమంటారు. కాస్త విపరీతంగా అనిపించింది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. వేసవికాలం అయిపోయే సమయానికి మామిడికాయ పచ్చడి ఇంట్లో ఉంది అంటే గుమగుమలాడిస్తూ ఎప్పుడెప్పుడు మామిడికాయ పచ్చడి తిందామా అన్న ఆలోచనే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. అది అయిపోయేదాకా ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. ఆ తర్వాత కాస్త వేడి చేసి ఇబ్బందులు అనేవి కొని తెచ్చుకోవడం అనేది పక్కన పెట్టేస్తే ఆ మామిడికాయ పచ్చడి రుచి చూడాలి. ఆహా, ఏమి రుచి అనక అస్సలు మానరు. అయితే జాడీల్లో పెట్టే పచ్చళ్ళలో గుమగుమలే వేరు. తరతరాలుగా జాడీలకి ఒక పరిమితమైన నిలువ పచ్చళ్ళ చేసుకోవడానికి చాలా చక్కటి విధానం అనేది జాడీల్లో మనం నిల్వ చేసుకోవడం. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రయాణాల సౌలభ్యం కోసం కాస్త ప్లాస్టిక్ డబ్బాల్లోకి మార్చేస్తున్నారనమాట. ఆరెల్స్ ఇంట్లో సర్వ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద జాడీలు ఎందుకు అని, చిన్న చిన్న జాడీలు లభించక ఆరెల్స్ ఎందుకులే డబ్బాలు ఉన్నాయి కదా పెట్టేసుకుందామన్న ఉద్దేశంతోనూ ప్లాస్టిక్ డబ్బాలతో నిల్వ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉండుంటారు. అయితే పచ్చడి లాంటి ఎసిడిక్ గుణం, నూనెలు ఉండే పదార్థాలని ప్లాస్టిక్ డబ్బాలో దాచడం అస్సలు సురక్షితం కాదట. పైగా వాటిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లోనూ భద్రపరుస్తూ ఉంటాం. ఎంత మంచి ప్లాస్టిక్ డబ్బాలైనా సరే ఆమ్ల గుణానికి బిస్ఫెనాల్ ఏ అంటే బీపీఏ వంటి హానికరమైన రసాయనాలు పచ్చల్లోకి లీక్ అయిపోతాయి అట ఆ ప్లాస్టిక్ డబ్బాలోంచి. సో అలా ఆ పచ్చడిని మనం తిన్నాము అంటే ఇంకా కెమికల్స్ శరీరంలోకి చేరి హార్మోన్ల అసమతుల్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి సంబంధించి క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులు కూడా వస్తాయట. సో ప్లాస్టిక్ని మన ఆరోగ్య జీవన విధానానికి ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఎంత మంచిదైన ప్లాస్టిక్ దూరంగానే ఉంచుతాం. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ధి చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోని ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ధి, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలు సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలను జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారెంట్ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై సైబర్ మోసాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రముఖ సినిమా దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

0: ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పుష్కరకాల ప్రయాణానికి సంబంధించిన ప్రభావం గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీశక్తి నుండి యువత సాధికారత వరకు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవం, మధ్యతరగతి సంక్షేమం, రాష్ట ప్రథమ్, అష్టలక్ష్మి దార్శనికత ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ది వరకు జాతీయ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. వికసిత్ భారత్ 2047 వైపు పయనిస్తున్న తరుణంలో ఈ మైలురాయి 4399 రోజుల సేవ, అభివృద్ది, జాతీయ ప్రగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మీర్ఖాన్పేటలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్కే భవన్లో రాష్ట్రంలోని ఎన్నికల నమోదు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మైనారిటీల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: Italian astronaut Luca Paramitano of the European Space Agency will be the crew of Artemis 3. Benchmark domestic equity indices were trading around 0.7% up in the forenoon session today. The Sensex gained 597 points to reach 74,516, while the Nifty advanced 157 points to 23,400 when reports last came in. In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in the close contest in the opening clash of Tri-Nation A series at the Rangira Dambulla International Stadium in Sri Lanka yesterday. Ruturaj Gaikwad was adjudged player of the match for his ton. India A will next face Afghanistan A tomorrow at the same venue. And that is the end of this news bulletin.
1: You're listening to FM Rainbow 101.9.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: You're listening to FM Rainbow 101.9. Rainbow apps colors to your life. We'll be talking about the wristwatch, right? So today, whether you're wearing a watch or not, take a moment to appreciate the hours you have given. Call someone you miss, start something you've been postponing for so long, and just enjoy your coffee a little more slowly. Just, you know, observe everything. Listen to your favorite song or watch the rain while it's, you know, it's going to rain in a few days. We have monsoon season has arrived in our country, right? So smile at small things, create a memory for yourself. Just don't wait that, you know, someone will come and make these things more special for us, but make it small things special by yourself, just by spending time with your favorite person or going out with your friends. Because years from now, we won't remember any minute, right? We'll only remember the moments that made those minutes very special. And that's what life is all about, not counting the hours, but making the hours count. And that's what matters. So on that note, let's take a little musical journey together. Stay here, right? Because great music and more memories coming your way. Stay tuned to FM Rainbow 101.9.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
4: 2324085.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन और स्टूडियो क्लॉक में वक्त हुआ है 1:15। तो आज हमने पूछा था कि व्हाट्स द वन थिंग दैट मेड यू स्माइल इन दिस फर्स्ट 5 मंथ्स ऑफ द ईयर, एक ऐसी चीज़ जो आपके चेहरे पे मुस्कुराहट ले आया था, कोई भी ऐसा पल या स्टोरी जो आपके साथ हुई थी इन दिस पास्ट 5 मंथ्स। हेलो
2: हेलो, नमस्कार रावड़ी गारु।
1: नमस्कार सर, चेप्पंडी
2: नेनु वोलेट प्रभाकर रावने फ्रॉम बेंगलुरु से మాట్లాడుతున్నాను అమ్మా।
1: Yes sir, చెప్పండి।
2: ఈ మధ్య కాలంలో స్మైల్ అంటే నేను ఒక ఎగ్జిబిషన్ కు వెళ్ళాను ఇక్కడ బెంగళూరులో।
1: ఓకే,
2: ఆ బెంగళూరులో చాలా చక్కగా ఉన్న అన్ని ఐటమ్స్ ఉన్న ఒక్కసారి నవ్వు వచ్చింది అన్నమాట।
1: ఓకే,
2: అలాగే ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ స్మైల్ అంటాడు।
1: అవునండి, ఫోటోస్ మరి కావాలి
2: అప్పుడు నవ్వుకున్నాను।
1: ఓకే,
2: తర్వాత మా కొలీగ్ వికారాబాద్ లో ఉంటాడు, నాతో వర్క్ చేసిన ఆయనే, ఆయన పేరు ఇస్మాయిల్।
1: ఓకే, ఓ నై,
2: వాడు పేరు ఇస్మాయిలే గానీ ఎప్పుడు స్మైల్ లోనే ఉంటాడు।
1: మంచిదే కదండి, స్మైల్ చేస్తున్నాడు।
2: ఆ వాళ్ళ పేరేమో ఇస్మాయిల్ కానీ ఎప్పుడు కూడా స్మైల్ లోనే ఉంటాడు అన్నమాట।
1: నైస్,
2: చాలా అద్భుతమైంది। ఓలేడు ప్రభాకర్, నమస్కారం।
1: థ్యాంక్ యూ। రైట్, तो सवाल बहुत ही सिंपल है, बहुत ही सरल है। व्हाट मेड यू स्माइल इन दिस पास्ट 5 मंथ्स, क्योंकि अब हम जून में एंटर हो चुके हैं, है ना, वेदर में भी बदलाव आया है, तो ऐसे में थोड़ी बहुत जो 5 महीने जो गुजर चुके हैं उनमें कोई ना कोई ऐसा पल आया ही होगा जहाँ पे आपको चेहरे पे एक मुस्कुराहट दी गई हो, है ना, दैट मेड यू स्माइल, दैट मेड यू फील हैप्पी, है ना। हर स्माइल के पीछे एक कहानी होती है ना, और आज हम वही कहानियाँ जो है सुनना चाहते हैं। सो कॉल कीजिए और शेयर कीजिए, क्योंकि फ़ोन लाइन आर ओपन एंड आई लव टू हियर योर स्टोरी। टेल मी अबाउट दैट वन मोमेंट, वन मेमोरी और वन रीज़न दैट ब्रॉट अ स्माइल टू योर फेस दिस ईयर इन दिस पास्ट 5 मंथ्स।

0: వన్ థింగ్ దట్ మేడ్ యూ స్మైల్ ఇన్ దిస్ పాస్ట్ 5 మంత్స్?
1: అంటే ఒకటండి, మొన్న తొలకరి జల్లు రాగానే శరీరంలో పట ఒక తెల్లని ఆనందము, దాని లోపల నుంచి ఒక చిన్న చిరునవ్వు వచ్చిందండి.
0: ఓకే.
1: అంటే ఇంతకాలం మనం 5 నెలలసంది ఆ వేడిలో ఉండి ఉండి
0: అవును.
1: ఒకటేసారి ఆ చల్లదనం రాగానే ఎంతో బాగా అనిపించింది. అది ఇంకా చెప్పడానికి, అంటే ఆ ఫీల్ ని బయట చెప్పడానికి చాలా కష్టం. ఇంకోటి రౌలి గారు, మీరు గమనించారు, ఒకసారి గమనించండి, మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినప్పుడు హిందీ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మళ్ళీ తెలుగు మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడితే చాలా గంభీరంగా ఉంటుందండి మీ వాయిస్.
0: అవునండి,
1: ఎందుకంటే హిందీలో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు మీరు ఆ నాసికంతో, నాసికం అంటే అర్థమవుతుంది కదా, ముక్కుతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అయితే ఈ తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రం మీది ఒక గంభీరమైన వాయిస్. ఇంకోటి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎందుకంటే నా కూతురు అబ్రాడ్ లో ఉంది, అంటే నాకు ఆ విధంగా అనిపిస్తుంది. మీ
0: ఓకే సార్, థ్యాంక్ యూ టాపిక్ గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: वेलकम बैक. आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9. और आज मैंने आपसे सवाल पूछा था कि व्हाट इज़ दैट वन थिंग दैट मेड यू स्माइल इन द फर्स्ट 5 मंथ्स ऑफ द ईयर. क्योंकि ज़िंदगी जो है परफेक्ट नहीं होती है, लेकिन उसमें कुछ परफेक्ट मोमेंट्स ज़रूर होते हैं. तो आपके लिए ऐसा कोई ऐसा अच्छा मोमेंट जो हुआ हो या दैट एनीथिंग हैपन दैट मेड यू स्माइल इन दिस पास्ट 5 मंथ्स, आप हमें कॉल करके शेयर कर सकते हैं योर हैप्पी मेमोरी विद अस.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

దేశంలో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 2:01 అయిపోయింది. ఎప్పట్లాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మొదలు పెట్టద్దాం మన ఈనాటి జస్ట్ హే హైదరాబాద్ని సూపర్ ట్రాక్తో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ರೇನ್ಬೋ 101.9. ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬಾಯ್ స్టూడియో క్లాక్లో సమయం 2:10:40 అయితే అయిపోయింది. ఎస్, మన ఎవ్రీ డే జస్ట్ హే హైదరాబాద్ ప్రోగ్రాంలో మనం హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ క్విజిన్స్ గురించి, పాపులర్ రెసిపీస్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఎస్, అదే ఎంతూజియాజంతో, అదే ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో హైదరాబాద్ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? డెఫినెట్గా మన అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది హైదరాబాద్ అనగానే బిర్యానీయే. సో బిర్యానీ అవ్వంగానే, ఆ స్పైసీ బిర్యానీ తినంగానే డెఫినెట్గా ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా. సో మన హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఆ స్వీట్ ఏంటి ఆలోచిస్తూ ఉండండి, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 2:20 అయిపోయింది. మనం ఉన్నాం జస్ట్ హే హైదరాబాద్ షోలో. సో ఇవాల్టి జస్ట్ హే హైదరాబాద్ షోలో నేను ఇందాకే చెప్పినట్టు హైదరాబాదీ స్వీట్ గురించి అయితే మాట్లాడుకుందామని చెప్పాను కదా. సో ఆ హైదరాబాదీ స్వీట్ ఏంటి అంటే కుబానీకా మీఠా. కుబానీ అంటే యాప్రికాట్ పండు. నిజాం కాలం నుండి హైదరాబాద్ వంటకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మిఠాయి సాంప్రదాయానికి మరియు రుచికి ప్రతీకగా నిలుస్తుంది. సో ఈ కుబానీకా మీఠా గురించి ఇంకా స్వీట్స్ విత్ థింగ్స్ తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.

0: అట్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 2:32 ఎస్, మనం ఉన్నాం జస్ట్ హే హైదరాబాద్లో. సో ఇవాళ జస్ట్ హే హైదరాబాద్లో స్వీట్ స్వీట్గా మన హైదరాబాద్కి ఫేమస్ స్వీట్ అయిన కుబానీకా మీఠా గురించి అయితే మాట్లాడుకున్నాం. సో కుబానీ అంటే ఆప్రికాట్ పండ్లు అని అయితే ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో ఈ కుబానీకా మీఠాని ఎలా రెడీ చేస్తారు ఒక గ్లిమ్స్లో తెలుసుకోవాలి అనిపిస్తే, అంటే దాని వెనకాలుండే కష్టాన్ని తెలుసుకోగలిగితే దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకని. సో ఒక గ్లిమ్స్లో తెలుసుకోవాలి అని అనిపిస్తే, ఎండబెట్టిన కుబానీ పండ్లను నీటిలో నానబెట్టి వాటిని మొత్తంగా ఉడికించి చక్కెరతో వాటిని కలిపి తయారు చేస్తారట. పైగా తాజా కిస్మిస్, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్తో కూడా పేరప్ చేస్తారట. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ లాంగ్ ప్రాసెస్ అండ్ దాట్ గివ్స్ అ డెలీషియస్ స్వీట్. దట్ ఈస్ అవర్ కుబానీకా మీఠా. హైదరాబాద్లో జరిగే పెళ్ళిళ్ళు, వేడుకలు, ప్రత్యేక విందుల్లో డెఫినెట్గా కుబానీకా మీఠాని ఎక్స్పెక్ట్ చేస్తాము కదా. సో ఆ స్వీట్నెస్, ఆ ఫ్లేవర్, ఆ డెలీషియస్నెస్ అయితే డిఫరెంట్. అందుకే ఇది హైదరాబాద్లోనే కాకుండా దేశ విదేశాల్లో అందరినీ ఆకట్టుకుంటున్న ఒక ప్రత్యేకమైన మన హైదరాబాదీ స్వీట్. సో ఇన్ దాట్ నోట్ ఈ సూపర్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 2:44 అయిపోయింది. ఎస్, మన ఇవాళ్ళ జస్ట్ హే హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాదీ ఫేమస్ స్వీట్ కుబానికా మీఠా గురించి. ఈ మిఠాయి మనకు ఒక విషయాన్ని డెఫినెట్ గా గుర్తు చేస్తుంది. అదేంటి అంటే, సాంప్రదాయ వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, అవి మన సంస్కృతిని, చరిత్రను మరియు వారసత్వాన్ని తరతరాలకు అందించే మాధ్యమాలనే చెప్పుకోవచ్చు కదా. సో ఆన్ దిస్ నోట్, హైదరాబాద్ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా

0: మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. సుదీర్ఘకాలం వరుసగా ప్రధానిగా సేవలందించినందుకు నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని, దేశానికి ఆయన చేసిన నిరంతర సేవలను తీర్మానంలో ప్రస్తావించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో తెలిపారు. 2169 కోట్ల రూపాయల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 5 స్టేషన్లతో 6 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉంటుందన్నారు.

ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య మెట్రో నెట్వర్క్ 77 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2534 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1299 కోట్ల రూపాయలు, కేంద్ర ఉద్యోగుల నివాసాల కోసం 1234 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ కొత్త సెక్రటేరియట్లో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదేరనున్నాయి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగానే నిలబడ్డాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని విమర్శించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థితి ఏమైందో అందరూ గమనించాలని సూచించారు. డిజైన్లు, నిర్మాణం లోపభూయిష్టమేనని అవే కారణాలని నిపుణులు చెప్పినట్లు చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నటుడు, దర్శకుడు భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో ఆయన వేసిన ముద్రను గుర్తు చేసుకుంటూ ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటన్నారు. వైవిధ్య భరిత చిత్రాలతో సేవలు అందించిన భారతీరాజా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుస్మితాదేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ లోక్సభ ఎంపీగా పనిచేశారు. 2019 ఓటమి తర్వాత ఆ పార్టీని వీడి 2021 టీఎంసీలో చేరారు. ఈరోజు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్కు ఆమె లేఖ రాశారు. తక్షణమే దీన్ని ఆమోదించాలంటూ విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి సాయంత్రం 4 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే మేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 3:06 అయితే అయిపోయింది. మనం వచ్చేసాం డబల్ కామీటా ప్రోగ్రాంలోకి. సో డబల్ కామీటాలో మీకు తెలిసినట్టుగానే ఎవ్రీ డే ఆ డేస్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇవాళ జూన్ 10, సో ఈ డే యొక్క స్పెషాలిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 3:18 అయితే అయిపోయింది. మనం ఉన్నాం డబుల్ కా మీఠాలో ద స్పెషాలిటీ ఆఫ్ ది డే గురించి మాట్లాడుతూ. సో ఈరోజు జూన్ 10, ఈ రోజుకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో వాటిలో కొన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ప్రధానంగా ఈరోజు ప్రత్యేకత గురించి మాట్లాడితే, ఈరోజు ప్రపంచ ఆర్ట్ న్యూవో దినోత్సవం. ఇట్స్ వరల్డ్ ఆర్ట్ న్యూవో డే. కళ నిర్మాణ శైలి మరియు సృజనాత్మకత ప్రోత్సహించేలా ఈ రోజుకి ఈ ప్రాముఖ్యత ఇవ్వబడింది. అండ్ ఈ రోజున మనం వరల్డ్ ఆర్ట్ న్యూవో డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన జీవితంలో కళకు ఎంత ముఖ్యమైన గుర్తింపు ఉందో మనందరికీ తెలుసు. ఒక మంచి పెయింటింగ్ కానీ, ఒక మంచి కళను కానీ అలా చూస్తూ ఉంటే ఆ సెకండ్ మనం ఒక పాజ్ అయితే డెఫినెట్లీ తీసుకుంటాం. సో సంథింగ్ విచ్ క్యాన్ రియలీ మేక్ యూ స్టాప్ థింక్ అండ్ రీస్టార్ట్ అనేది ఆర్ట్ అని నేను నమ్ముతాను. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వరల్డ్ ఆర్ట్ న్యూ డే. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్ లో సమయం 3:29:29 అయితే అయిపోయింది. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం డబుల్ కా మీఠా ప్రోగ్రామ్ లో ఇవాల్టి డే స్పెషాలిటీ గురించి. సో ఇంకొక స్పెషాలిటీ ఆఫ్ టుడేస్ డే జూన్ 10th ఏంటి అంటే ఇవాళ హర్బ్స్ అండ్ స్పైసెస్ డే. సో హర్బ్స్ అండ్ స్పైసెస్ అనగానే మన వంటకాలకి రుచినివ్వాలన్నా, సువాసనను అందించాలన్నా మసాలా దినుసులు మరియు ఔషధ గుణాలు కలిగే మొక్కలు, వీటన్నిటి ప్రత్యేకత గురించి తెలిపే రోజే ఇవాల్టి రోజు అన్నమాట. సో జూన్ 10th ఇస్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ హర్బ్స్ అండ్ స్పైసెస్ డే. సో హర్బ్స్ అండ్ స్పైసెస్ లేకుండా మనకి అసలు ఒక్క రోజు కూడా అవ్వదు కదా. అంతెందుకండి, టీ పెట్టుకోవాలన్నా మనకి స్పైసెస్ కావాలి. సో ఆ ఎక్స్ట్రా మసాలా టచ్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ರೇನ್ಬೋ 101.9
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 3:51 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం డబుల్ కా మీఠా షోలో. ఇవాల్టి డేకున్న స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటూ, సో జూన్ 10th ఇవాల్టి డేకి ఎన్ని రకాల

ప్రత్యేకతలు ఉన్నాయో మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళకున్న మరో ప్రత్యేకత, అదే బాల్ పాయింట్ పెన్ డే. ఇవాళ జూన్ 10ను మనం బాల్ పాయింట్ పెన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఆలోచనలను, భావాలను అక్షరాల రూపంలో వ్యక్తపరచడానికి సహాయపడే పెన్నును ఆవిష్కరించబడిన తర్వాత దానిని సెలబ్రేట్ చేసుకునే డేని బాల్ పాయింట్ పెన్ డే. సో స్కూల్ టైమ్స్కి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, అలా పెన్సిల్స్తో రాసే రోజుల్లో పెన్ని చూడంగానే ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో ఉన్నప్పుడు అరే ఎప్పుడెప్పుడు పెన్తో రాస్తామా అని అయితే డెఫినెట్గా అందరికీ అనిపిస్తుంది. అదే 4th or 5th క్లాస్కి రాగానే మనం ఈ ఇయర్ నుంచి పెన్తో రాస్తాము అనగానే అదేదో సాధించిన ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడే లైఫ్ చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది కదా. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ బాల్ పాయింట్ పెన్ డే అండ్ జూన్ 10th శుభాకాంక్షలు మీ అందరికీ. సో మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. ఒక సూపర్ సాంగ్ అయితే మీకోసం వెయిటింగ్, వినేసేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. భారత ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఈ మైలురాయి ఆయనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని, మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతోందంటూ కొనియాడారు. భారత్లో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. తన 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ప్రజాసేవే సుపరిపాలనకు అతిపెద్ద పరీక్షని పేర్కొన్నారు. వినయం, అంకితభావం, కర్తవ్య దీక్షలతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలరంటూ మోదీ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 5:30 భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. భారత వాయుసేన అకాడమీ దుండిగల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. తెలంగాణలో ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయం ఎంతో చారిత్రాత్మకమని

మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. ఈ చర్య ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక నిశ్చితత్వాన్ని ఇస్తుందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వులు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమంటూ స్పష్టం చేశారు. ఈ నెల 13న స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ పరిశుభ్రం చేసే కార్యక్రమానికి ఊరు వాడా తరలిరావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. భువనగిరి మదర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికేట్ల పంపిణీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళల ప్రగతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని, శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పారు. షాపుల ఏర్పాటుకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల రుణం, వ్యాపార విస్తరణకు అదనపు సాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దేశంలో సీఎన్జీ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మంత్రి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 4:04 అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలోకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో మనం డిఫరెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్స్, స్కీమ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.

స్టార్టప్ ఇండియా. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి స్టార్టప్ దేశంగా తీర్చిదిద్దే దశగా ముందుకు సాగుతున్న స్టార్టప్ ఇండియా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం నేడు 2 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకోసిస్టంలలో ఒకటిగా నిలుస్తోంది. సో ఈ స్టార్టప్ ఇండియా, దాని ప్రోగ్రామ్స్, వేరియస్ ఫ్లాగ్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్లో. సో స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 4:24 మనం ఉన్నాం స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో. సో 2026లో ప్రధాన ఫ్లాగ్షిప్ కార్యక్రమాల గురించి అయితే మాట్లాడుకుందాం. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 10,000 కోట్ల కార్పస్ను స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను ఆమోదించడం జరిగింది. ఈ పథకం ముఖ్యంగా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఆధునిక తయారీ రంగాలలో మరియు ప్రధాన దశ స్టార్టప్లకు పెట్టుబడి దిశగా ఈ పర్టిక్యులర్ ఫండ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 4:35 మనం ఉన్నాం స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ లో. సో స్టార్ట్అప్ ఇండియాలోని ఫ్లాగ్షిప్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం, వేరియస్ ప్రోగ్రామ్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఈ వేరియస్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమై ఉంటుంది, ఒక ప్రత్యేకత ఏమై ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. డీప్ టెక్ స్టార్టప్స్లను ప్రోత్సాహం చేయడం, యువ వ్యవస్థాపకులకు దీర్ఘకాలిక పెట్టుబడి మద్దతును ఇవ్వడం, చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల స్టార్టప్లకు అవకాశాలు ఇవ్వడం, తయారీ మరియు హైటెక్ రంగాలలో ఆవిష్కరణలు ఊతం చేయడం, ఇలాంటి లక్ష్యాలతో వచ్చిందే మన స్టార్టప్ ఇండియా. పెట్టుబడిదారులు మరియు స్టార్టప్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ఉన్నాం, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 4:40.

ఈ 7 నిమిషాలైతే అయిపోయింది మనం ఉన్నాం స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో. సో ఏ రంగంలో అయినా ప్రోత్సాహం అనేది ఎంతో ఎంతో ముఖ్యం. అలాగే స్టార్టప్ రంగాల్లో కూడా ప్రోత్సాహం కోసం, ప్రోత్సహించడం కోసం కొన్ని యునీక్ అవార్డ్స్ అండ్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అవి నేషనల్ స్టార్టప్ అవార్డ్స్. వినూత్న స్టార్టప్ను గుర్తించి సత్కరించే కార్యక్రమమే ఈ నేషనల్ స్టార్టప్ అవార్డ్. అలాగే భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్, సామాజిక పారిశ్రామిక సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడమే ఈ భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ యొక్క యునీక్ ఐడియా. ప్రస్తుతం భారతదేశంలో స్టార్టప్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 55,000 పైగా కొత్త స్టార్టప్లను గుర్తింపులు పొందాయి మన భారతదేశంలో. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. ఆ ఆలోచనకు సరైన అవకాశం లభిస్తే అది విజయవంతమైన స్టార్టప్గా మారుతుంది. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రేపు అత్యవసర సమావేశం ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డాక్టర్ వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో .com ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపైన ప్రావీణ్యత ఎంతో అవసరమన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సుమారుగా ఎకరా స్థలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజాకవి అందశ్రీ స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేలా, పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని వసతులతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగానే నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిపోయిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జాకోరా, చందూర్ ఎత్తిపోతలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబ జీవితాన్ని మార్చే కార్యక్రమమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు తావులేదని, నేరగాళ్ల పట్ల ఉక్కుపాదం మోపుతామంటూ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమొందిందని డీజీపీ ప్రకటించారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర

లోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోని కేంద్రీకృతమయ్యాయి. ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయన్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 5:04 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం తాజా ట్యూన్స్ ప్రోగ్రామ్లో. సో లేటెస్ట్ పాపులర్ హిట్స్ని ఈ ప్రోగ్రామ్లో అయితే మీరు వింటూ ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద మూవీ పెద్ది. పెద్ది సినిమా నుంచి ఒక సూపర్ ట్రాక్ వస్తుంది. ఆ సూపర్ సాంగ్ అవ్వగానే ది రాజా సాబ్ మూవీ నుంచి కూడా సాంగ్ రెడీగా ఉంది. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 5:15 మనం వింటున్నాం తాజా తాజా ట్యూన్స్ ప్రోగ్రాంలో తాజా తాజా ట్యూన్స్ని. సో నెక్స్ట్ మీకోసం వచ్చేస్తున్న పాట మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తాజా ట్యూన్స్. సో నెక్స్ట్ రాబోయే తాజా ట్యూన్స్ ఏంటి అంటే ధీమా సాంగ్ ఫ్రమ్ ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అండ్ ఫాలోడ్ బై రాజుగారి పెళ్ళి ఫ్రమ్ అనగనగా ఒక రాజు. సో ఈ టూ సాంగ్స్ వినేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తాజా ట్యూన్స్. సో తాజా ట్యూన్స్లో నెక్స్ట్ మీకోసం రాబోతున్న ట్యూన్స్ ఆర్ ఫ్రమ్ ద మూవీ నారీ నారీ నడుమ మురారి అండ్ భరతమాసేయులకు విజ్ఞప్తి. సూపర్ ట్రాక్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఇది మన చట్టం శీర్షికన అపీల్ గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: నమస్కారం అండి శశికుమార్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: మామూలుగా సగటు మనిషికి కూడా అప్పీల్ అనే పదం విని ఉంటారు, ఎందుకంటే సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, అలాగే ఒక అధికారి ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఇది సరిగ్గా లేదన్నప్పుడు అప్పీల్ వేసుకున్నారా అని అంటుంటారు. ఈ అప్పీల్ అనేది ఏ సందర్భాల్లో వేస్తారు, దీనికున్న ప్రాముఖ్యత ఏంటండి?
1: ఒక న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చే ముందుగా వివిధ స్థాయిలలో దాని విచారణ చేపట్టి దాని ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విని వారు నమోదు చేసినటువంటి డాక్యుమెంట్లను పరిశీలించి సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలనలోకి తీసుకొని అప్పుడు న్యాయమూర్తి గారు ఒక తీర్పును ఇస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఇరుపక్షాలు గెలవవు, ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు. అయితే గెలిచిన వ్యక్తి సంతోషంతో ఉంటాడు, ఓడిపోయిన వ్యక్తి బాధతో ఉంటాడు. ఒకవేళ కేసు వేసిన వాడే ఓడిపోతే అతను ఇంకా బాధగా ఉంటాడు, అటుపక్క గెలిచిన వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇరుపక్షాల వారిలో ఎవరో ఒకరు సంతోషించి ఇంకొకళ్ళు బాధపడిన సందర్భంలో దానికి వారికి ఒక పరిష్కారం కావాలి, ఒకవేళ ఈ కోర్టులో కొన్ని అంశాలను పరిశీలించలేదేమో అని చెప్పి వారు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ అప్పీల్కి వేసుకున్నప్పుడు ముఖ్యంగా దీని అర్థం ఏమిటంటే జరిగినటువంటి విచారణ ప్రక్రియను అంతటిని రివ్యూ చేస్తూ ఇంకొంచెం మెరుగైన అవకాశం వారు కోరుకున్నటువంటి తీర్పు వస్తుందేమో అన్న ఉద్దేశంతో అప్పీల్కి వెళ్తారు. అయితే ఈ అప్పీల్లో ముఖ్యమైనట్టుగా మనం చూడాల్సిన విషయం ఏమిటంటే

0: పైకోర్టు వారు కూడా వారు పరిశీలించే అంశం న్యాయం జరగాలి. దీనిలో నాలుగు రకాలైనటువంటి అంశాలు ఉంటాయండి. ఒకటి, కింది కోర్టు వారి తీర్పుని రివ్యూ చేయడం ఒకటి ఉంటుంది. తర్వాత ఆ విచారణ ప్రక్రియలో కన్సిస్టెన్సీ, నిబద్ధత పాటించారా అన్న అంశాన్ని కూడా దృష్టిలోకి తీసుకుంటారు. తర్వాత ఇదివరకు ఉన్నటువంటి లీగల్ ప్రిసీడెంట్స్, వాటిని కూడా కింది కోర్టు న్యాయమూర్తి పరిశీలించారా లేదా అన్న విషయాన్ని చూస్తారు, పరిగణలోకి తీసుకున్నారా అనేది కూడా గమనిస్తారు. అండ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అప్పీల్స్కి వచ్చేసరికి వారు ఇంకా ముఖ్యంగా చూసేది ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం అన్న అంశాన్ని కూడా చూస్తారు. ఈ నాలుగు విషయాలు దృక్పథంలో పెట్టుకొని ముఖ్యంగా అప్పీల్ అన్నదానికి ఇంత ప్రాముఖ్యత వచ్చిందండి.
1: ఈ అప్పీలు ఏ కోర్టు నుంచి ఏ కోర్టుకి వెళ్ళొచ్చు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళొచ్చు, దానికి ఉన్న మార్గాలు ఏమిటి, అంటే దానికి పిటిషన్కి మనం కోర్టుకు వెళ్ళంగానే ఓపీ అని, ఐపీ అని, ఈపీ అని, సిఆర్పీ అని ఇలా రకరకాలుగా పేర్లతో కనబడుతుంటాయి. ఇందులో అప్పీల్కి సంబంధించిన విషయాలు ఏమిటండి?
0: మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఒక సివిల్ కేసుకి సంబంధించి మనకు జ్యూరిస్డిక్షన్లు మూడు రకాలుగా ఉన్నాయండి. 20 లక్షల లోపు కేసు ఉంటే జూనియర్ సివిల్ జడ్జి గారు విచారిస్తారు. 20 లక్షలు దాటి 50 లక్షల లోపలగా ఉంటే సీనియర్ సివిల్ జడ్జి గారు విచారిస్తారు. 50 లక్షలు దాటిన పక్షంలో డిస్ట్రిక్ట్ జడ్జి గారు విచారిస్తారు. అయితే ఈ క్రమంగా జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి, ఇవి సివిల్ అంశాల్లో ఉన్నాయండి. ఇదే క్రిమినల్ కోర్టులకు వచ్చేసరికి నేరాల తీవ్రతను, వాటికి విధించే శిక్షలను బట్టి జ్యూరిస్డిక్షన్ నిర్ణయించారండి. 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షలు పడే కేసులలో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు విచారిస్తారు. దాని నుంచి 7 సంవత్సరాల వరకు శిక్షలు పడేటువంటి వాటిని చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు విచారిస్తారు. దానికన్నా ఎక్కువ తీవ్రమైన నేరాలు జరిగి 10 సంవత్సరాలు కానీ లైఫ్ సెంటెన్సులు కానీ పడే వాటిని డిస్ట్రిక్ట్ లెవెల్లో సెషన్స్ జడ్జి గారు విచారిస్తారు. అయితే అప్పీల్స్కి వచ్చేసరికి జూనియర్ సివిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇమ్మీడియట్గా సీనియర్ సివిల్ జడ్జి గారికి వెళ్ళడం ఉండదండి, అది డిస్ట్రిక్ట్ జడ్జి గారికి అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి తీర్పు మీద వారి నెక్స్ట్ స్థాయిలో ఉన్నటువంటి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్కి, ఏసీఎంఎంకి వెళ్ళడం కాకుండా డైరెక్ట్గా సెషన్స్ జడ్జికి వెళ్ళడం ఉంటుందండి. ఇది మామూలుగా భారతదేశం అంతటా ఉన్నటువంటి అప్పీల్ యొక్క స్థాయి అండి. అయితే డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో కూడా కేసులు వచ్చిన తీర్పులు పరిష్కారం కాకపోతే, వారి సంతృప్తి లేకపోతే హైకోర్టుకి అప్పీల్ వేసుకునే అవకాశం ఉందండి. ఆ తర్వాత హైకోర్టులో కూడా వారికి సంతృప్తికరంగా లేకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళే అవకాశం ఉందండి. ఆ విధంగా జూనియర్ సివిల్ జడ్జి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ఒక వ్యక్తి తన కేసుకి తగినటువంటి న్యాయం వచ్చేదాకా పోరాడడానికి అవకాశాన్ని ఈ అప్పీల్ అన్నది కల్పించింది.
1: అలా కాకుండా కొందరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తుంటారు,
0: అది కొన్ని కేసుల్లోనే అవకాశం ఉందండి, అన్నిట్లో కాదండి. ఉదాహరణకి ఒక చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి, 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసు.
1: ఈ మధ్యలో చాలా వస్తున్నాయి,
0: చాలా చెక్ బౌన్స్ కేసులు వస్తూ ఉన్నాయి. ఆ కేసులో గనక నిందితుడు ఎక్విటల్ వచ్చిందనుకోండి, ఎక్విటల్ వస్తే ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో, చెక్ వేసి డిజానర్ అయిపోయి అతను కంప్లైంట్ వేసిన వ్యక్తి, అతను ఆ ఎక్విటల్ మీద డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే నిందితుడు కనుక కన్విక్షన్ పడితే,
1: నేర నిరూపణ
0: అయ్యి అతనికి శిక్ష పడితే, అతను సెషన్స్ జడ్జికి వేయాలి, సెషన్స్ జడ్జి తర్వాతనే హైకోర్టుకు వేయాలి. వేరేస్ ఈ బాధిత వ్యక్తి కంప్లైంట్, అతను డైరెక్ట్గా హైకోర్టుకి ఎక్విటల్ మీద వెళ్ళవచ్చు అండి.
1: శశికుమార్ గారు, ఈ అప్పీల్కి వెళ్ళాల్సిన విధి విధానం ఏంటండి?
0: మొదట అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ కోర్టు తీర్పు మీద మనం పైకోర్టుకి అప్పీల్కి వెళ్దాం అనుకున్నామో అందులో ఆ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని, సర్టిఫైడ్ కాపీని పొందాలండి అప్లై చేసి. తర్వాత ఏ డాక్యుమెంట్స్ మీద ఆధారపడుతున్నారు, ఆ కోర్టులో నమోదు చేసినటువంటి డాక్యుమెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, వాటిని డిపోజిషన్స్ అంటారండి, వారి చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ మార్కెట్, వీటన్నిటినీ కూడా అతను సర్టిఫైడ్

0: అపీల్ అబ్టైన్ చేసుకొని వితిన్ టైం లిమిట్ హైకోర్టుకి అప్పీల్ పైకోర్టుకి అప్పీల్ వెళ్ళడానికి ఉందండి.
1: టైం లిమిట్ అన్నారు కదా, ఏ ఏ కేసుకి ఎంతెంత టైం లిమిట్ ఉందంటారు?
0: క్రిమినల్ కేసుల్లో 30 రోజుల లోపల అప్పీల్కి వెళ్ళాలండి, సివిల్ కేసుల్లో 90 రోజుల వరకు లిమిటేషన్ ఉందండి.
1: దాదాపు మూడు నెలలు.
0: క్యాలిక్యులేషన్ కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే, జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిన తేదీ కాకుండా వీళ్ళు డిలే లేకుండా ఇమ్మీడియట్గా సర్టిఫైడ్ కాపీకి అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత వారు అది కాపీయింగ్ సెక్షన్కి పంపించి వాళ్ళు ఆ కాపీలు తీసుకొని తర్వాత సూపరింటెండెంట్ గారు వాటిని పరిశీలించిన తర్వాత జెరాక్స్ కాపీల మీద సర్టిఫైడ్ టు బి ట్రూ కాపీ అని చెప్పి వారి స్టాంప్ వేసి అప్పుడు తగిన రుసుము కోసం అని కాల్ఫర్ చేస్తారండి స్టాంప్ డ్యూటీకి. ఆ కాల్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు ఎక్కువ వ్యవధి లేకుండా త్వరగానే ఆ రుసుము చెల్లించాలి. అది చెల్లించిన తర్వాత అప్పుడు రెడీ చేసి ఇస్తారు. ఆ రెడీ చేసి ఇచ్చినటువంటి డేట్ నుంచి మన క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుందండి. అయితే ఆ క్యాలిక్యులేషన్ లిమిటేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఉదాహరణకి ఒక జడ్జిమెంట్ జనవరి 10వ తారీఖు ఇచ్చారనుకోండి, వెంటనే అతను 11వ తారీఖే వేశాడా 16-17 తారీఖుల్లో వేసుకున్నారా అని చూస్తారు. ఒకవేళ ఆ గ్యాప్ ఎక్కువ ఉంటే గనక ఆ గ్యాప్ని ఆ లిమిటేషన్లోంచి తగ్గిస్తారండి. ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చిన మరుసటి రోజే కనుక ఉదాహరణకి మన సంక్రాంతిలాగా 3 రోజులు సెలవు వచ్చిందనుకోండి, ఆ 3 రోజులు పక్కన పెడతారు, ఆ 30 రోజులు 90 రోజులు అన్న దానిలోంచి అది తీసేసి చూస్తారు. అలా కాకుండా జడ్జిమెంటు 5వ తారీఖు వచ్చి ఇతను 15వ తారీఖు సర్టిఫైడ్ కాపీకి వేస్తే ఆ 10 రోజులు ఇతను కోల్పోయినట్టే,
1: అది కూడా కౌంట్లోకి వచ్చే
0: కౌంట్లోకి వచ్చేస్తుంది. సర్టిఫైడ్ కాపీ రెడీ చేసి ఇతనికి ఇచ్చినటువంటి డేట్ ఆ రెడీ డేట్ నుంచి 30 రోజులు క్రిమినల్ కేసు 90 రోజులు సివిల్ కేసు అన్న దానిలో ఇతను ఆ 10 రోజుల వ్యవధి తీసుకున్నది నష్టపోతాడు.
1: అడ్వకేట్ గారు, చాలామందికి ఈ న్యాయపరమైన పరిజ్ఞానం అంతగా ఉండదు. అడ్వకేట్ గారిని నమ్మి కోర్టులో కేసు నడిపిస్తుంటారు. ఒక్కొక్కసారి తెలుసో తెలియకో అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ ఈ అప్పీలు వేసేటప్పుడు కనుక ఆలస్యమైనట్టయితే, అంటే మీరు అన్నట్టు 30 రోజులు కానీ 90 రోజులు కానీ దాటి వేసినట్టయితే దాన్ని కండోన్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందంటారా? న్యాయబద్ధమైన సహేతుకమైన కారణం ఉన్నట్లయితే.
0: బాగా అడిగారు రమేష్ గారు. దానికి ఒక సౌలభ్యాన్ని కల్పించారండి. సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా కండోనేషన్ ఆఫ్ డిలే పిటిషన్ వేసుకోవచ్చు. దానికి అఫిడవిట్లో ఆ వ్యక్తి కారణాలన్నింటినీ చూపించాల్సి ఉంటుంది. ఏ కారణాల వలన లేట్ అయ్యింది, ఎంత లేట్ అయ్యింది, అతనికి ఆ కాపీలు తీసుకున్నప్పటి నుంచి వేయవలసిన ఆ వ్యవధి దాటి ఎన్ని రోజులు డిలే జరిగింది, కోర్టు వారు ఎందువలన అతని డిలేని కండోన్ చేయాలి అని చెప్పి అఫిడవిట్ రూపంలో వేసి ఆ అఫిడవిట్ ఎవరైతే అపెలెంట్ ఉన్నారో అతను సంతకం పెట్టాలి. దాన్ని అటాచ్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సంతకం పెట్టి కోర్టు వారికి సమర్పిస్తారు. ఆ కోర్టు వాళ్ళు అది చూసి తగిన కారణాలు ఉన్నాయి, ఇది కండోన్ చేయవచ్చు అనుకున్న సందర్భాల్లో కండోనేషన్ ఆఫ్ డిలే చేస్తారండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు కేసుల్లో కాకుండా బ్యాంకింగ్ యాక్ట్ కేసులు కూడా ఉన్నాయి, వాటిని ట్రిబ్యునల్స్కి వెళ్తాయి, డెట్ రికవరీ ట్రిబ్యునల్. వాటిలో సెక్షన్ 14 సర్ఫేసీ యాక్ట్ కింద కొంతమంది కేసులు వేస్తూ ఉంటారు. బ్యాంకు వారేమో రికవరీ ఆఫ్ మనీకి ఓఏ వేస్తారు, ఒరిజినల్ అప్లికేషన్. బాకీదారుడేమో సర్ఫేసీ యాక్ట్ కేసు వేస్తాడు. చాలామంది బాకీదారులు తెలియక వాళ్ళ ఆస్తిని బ్యాంకు వాళ్ళు ఆక్షన్ వేసేసిన తరువాత కోర్టును అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ కోర్టు వారు చూసే అంశం ఏంటంటే, సెక్షన్ 14 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ కింద వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత సెక్షన్ 17 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ కింద వీరు కోర్టుకు వస్తారు. అక్కడ ఒక్కరోజు డిలేని కూడా కండోన్ చేయడానికి ట్రిబ్యునల్కి అవకాశం లేదు. అందువల్ల కండోనేషన్ ఆఫ్ డిలే ఉంది కదా సెక్షన్ 5 ప్రకారం అనుకుంటే అన్నిట్లోనూ నిజం కాదండి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే వారు అప్పీల్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారో డిలే చేయకుండా సాధ్యమైనంత తొందరగా వారికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ అప్లై చేసి తీసుకొని వితిన్ టైం వేసుకోవడం సమంజసం అండి. చట్టం కూడా ఏంటంటే మెలకువగా ఉన్నవాడికే సహకరిస్తుంది.
1: ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్.
0: ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఈ అపలెట్ కోర్ట్స్ వాటి

0: ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బాధితుడికి కింది కోర్టులో అన్యాయం జరిగిందని భావించి మన దగ్గరకు వచ్చాడు. కాబట్టి న్యాయం పారదర్శకంగా జరగాలి, త్వరితంగా జరగాలి అని పరిశీలిస్తాయి. అవి కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుని రివ్యూ చేస్తాయి, చివరిలో జడ్జిమెంట్ని ఇస్తారండి. ఈ జడ్జిమెంట్ని ఇచ్చేటప్పుడు కూడా 4 రకాలైనటువంటి అంశాలు పరిగణించారు. 1, కింది స్థాయి కోర్టు వారు అన్ని రకాల పత్రాలను, వాంగ్మూలాలను అన్నిటినీ పరిశీలించి క్షుణ్ణంగా తీర్పు ఇచ్చారు. దానిలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్న సందర్భాల్లో ఆ కింది స్థాయి కోర్టు యొక్క తీర్పుని కన్ఫర్మ్ చేస్తారండి. అయితే కింది స్థాయి కోర్టు యొక్క తీర్పులో కొంత మాడిఫికేషన్ చేయాల్సి ఉంది అన్న సందర్భంలో మాడిఫై కూడా చేస్తారండి. తర్వాత అసలు అది పూర్తిగా కొట్టివేయవలసిన తీర్పు అన్న సందర్భంలో ఆ కింది స్థాయి కోర్టుని పూర్తిగా డిస్మిస్ చేసేస్తారు, డిసైడ్ చేసేస్తారు. కొన్ని రకాల సందర్భాల్లో పునఃపరిశీలనకు అవకాశం ఉంది అన్నటువంటి కేసుల్లో రిమాండ్ బ్యాక్ టు ద ఒరిజినల్ కోర్ట్ కూడా జరుగుతుందండి. ఈ రకంగా 4 రకాలుగా వారు అన్ని విషయాల్ని పరిశీలించి తీర్పిస్తారండి. సో మన భారతీయ న్యాయ వ్యవస్థ ఏంటంటే చివరి నిమిషం వరకు పోరాడడానికి అవకాశాన్ని ఇస్తుంది, గెలవడానికి అవకాశాలను ఇస్తుంది. ఆ కేసు యొక్క బలాబలాలని బట్టి, అందులో ఉన్నటువంటి నిజానిజాలని బట్టి, సమర్పించిన వాంగ్మూలాలు సాక్ష్యాధారాలను బట్టి తప్పనిసరిగా న్యాయం జరిగే అవకాశం చివరి వరకు ఉందండి.
1: న్యాయ పోరాటం చేయడం
0: ప్రాథమిక హక్కు, దాన్ని పౌరులందరూ కూడా తెలుసుకోవాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు శశికుమార్ గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం.

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన అపీల్ గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఎస్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ. మన జెన్జీస్ కోసమే ఒక స్పెషల్ షో, అదే జెన్జీ. సో ఇంకా చాలా విషయాలు మన జెన్జీస్ గురించి, మన జెన్జీస్ కష్టాలు, మన జెన్జీస్ చాలా విషయాలు జెన్జీస్ గురించి మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ನೀವು ಇಂಟರ್ನಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆಡ್ಜ್ ಜೆನ್ ಜೀ. ಸೊ ಈ ಮಧ್ಯ అసలు మనం ప్రతిదానికి గ్యాడ్జెట్స్ పైననో యాప్స్ పైననో చాలా డిపెండ్ అయిపోతున్నాం కదా. సో మనం బయట ఎండుందా లేదా, ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి అనేది జస్ట్ విండో నుంచి బయటకు చూస్తే కూడా ఒక్కొక్కసారి అర్థమవుతుంది. అంటే ఈరోజు ఈ టైంకి వెదర్ ఎలా ఉండబోతుంది అనేసి. కానీ మనం దానికి కూడా వెదర్ ఫోర్కాస్ట్ యాప్ ఓపెన్ చేసి అక్కడ ఇప్పుడు ఇంకొక 1 hour ఏం జరుగుతుంది, 1/2 hour ఏం జరుగుతుంది అని కంటిన్యూస్గా అలానే చేస్తూ ఉంటాం. ఇట్స్ ఓకే, అది చేయడం కరెక్టే, ఒక్కొక్కసారి హెల్ప్ఫుల్ కూడా. కానీ నిజంగానే ఈ ఏఐని యూజ్ చేస్తూ చేస్తూ మన బ్రెయిన్ కూడా దానికి హ్యాబిచువేట్ అయిపోయి కామన్ సెన్స్ని యూజ్ చేయలేనంత, అంటే మీన్స్ మనకున్న ఓన్గా ఆలోచించే శక్తిని కోల్పోయి వాటిపైనే రిలే అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువగా వస్తున్నాయట. సో కాబట్టి వీలైనంత వరకు ఎప్పుడైతే మనం ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ మనం ఆలోచించి ఏం జరగచ్చు అనే ఒక ఛాన్స్ ఉంటే ఫస్ట్ మనం ఆలోచించుకొని దెన్ వీ కుడ్ రిలే ఆన్

యాప్స్ అన్నమాట. సో అదన్నమాట సంగతి. సో ఎక్కువగా యాప్స్ పైన రిలే అవ్వకుండా ముందుగా మనం ఆలోచించడం అనేది కోల్పోకూడదు. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ, రెయిన్బోతో జీవితం రంగులమయం.

బిల్స్ కట్టడం కంటే అప్పుడు చేసే హోంవర్కే చాలా బెటర్ అనిపించింది. అవునా కదా? అయినా ప్రతి ఏజ్కి ఒక అందం ఉంటుంది. చిన్నప్పుడు గేమ్స్, ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్. అంటే చిన్నప్పుడు మనం ఆడుకునే గేమ్స్ ఎంత ఆనందాన్ని ఇచ్చేవో, ఇప్పుడు కూడా లైఫ్లో కొత్తది ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, అరే నిజంగా ఇంత బాగుంది, ఏంటి మన చిన్నప్పుడు ఇది ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకునే ఉంటుంటాం. ఎస్, అది ప్రతి ఏజ్కి ఒక అందం అనేది ఉంటుంది. చిన్నప్పుడేమో డ్రీమ్స్, ఇప్పుడు వాటిని నిజం చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి ఏ లైఫ్నైనా, లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నదాన్నైనా ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ప్రతిదానికి అబ్బా అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు, అప్పుడు ఎంజాయ్ చేసినంత ఇప్పుడు చేయట్లేదు. సో అట్లా మనకి కంప్లైనింగ్ మైండ్ సెట్ అనేది ఎక్కువైపోయింది. అలా కాకుండా ఈ క్షణాన్ని చాలా ఎలా హ్యాపీగా మనం లీడ్ చేయొచ్చు అనే దాన్ని చూసుకుంటుంటే ప్రతి క్షణం ఆనందంగానే అనిపిస్తుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, జెన్జీ, రెయిన్బోతో జీవితం రంగుల భయం.

0: 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ. ఎస్, చిన్నప్పుడు పెద్ద అయితే ఎంత బాగుండేదో. మనని అసలు ఎవరు ఏం అడగరు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకునేవాళ్ళు. కానీ పెద్దయ్యాక అసలైన విషయం తెలిసిందేంటంటే ఈఎంఐ

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. మన జెన్ జీలో ముఖ్యంగా ఒక పెద్ద కష్టం ఏంటంటే మూడ్ స్వింగ్స్. ఎప్పుడు ఎలా మారుతాయో, ఎప్పుడు ఏది నచ్చుతుందో, ఎప్పుడు ఏది నచ్చదో మనకే తెలీదు. ఎస్, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు అబ్బా నాకు మూడ్ వచ్చినప్పుడు చేస్తాలే, ఇప్పుడు ఏమొద్దు, ఇప్పుడు నాకు అంత మూడ్ లేదు, ఇప్పుడు నాకు అంత వైబ్ లేదు, సో అట్లా. కానీ నిజం చెప్పాలంటే మూడ్ వచ్చి వర్క్ చేసే వాళ్ళకంటే వర్క్ స్టార్ట్ చేసి మూడ్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు. అది రీడింగ్ అయినా, వర్కౌట్ అయినా, న్యూ స్కిల్ ఏదైనా నేర్చుకోవడం అయినా, ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా కష్టంగానే ఉంటుంది, తర్వాత అదే హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. కాబట్టి పర్ఫెక్ట్ మూడ్ కోసం వెయిట్ చేయకుండా ఫస్ట్ స్టెప్ వేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. సో మూడ్ ఎలా ఉన్నా ఏదైనా జస్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి జస్ట్ ఒక 2 మినిట్స్ దాని గురించి ఆలోచించడము, 2 మినిట్స్ ఆ వర్క్ని స్టార్ట్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా ఆ వర్క్ని ఫినిష్ చేయగలుగుతాం. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప దిగిడి దిగిడి దీంతికి పప్ప.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనలో చాలామందికి అలా ఒక్కసారి రింగ్ అవ్వడం అస్సలు సరిపోదు. 5 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ అంటూ స్నూజ్ చేస్తూనే ఉంటాం. ఫన్నీగా అనిపించిన లైఫ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఇలానే ఉంటాయట. తర్వాత చూద్దాం, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తానులే, టైం ఉన్నప్పుడు నేర్చుకుంటా అంటూ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం. కానీ కొన్ని ఛాన్సెస్ మళ్ళీ రావచ్చు, కొన్నిసార్లు రాకపోనివచ్చు. అందుకే అన్నిటినీ ఓవర్ థింక్ అంటే ముందు స్టార్టింగ్ అనేది ఇంపార్టెంట్. లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ చేసిన మిస్టేక్స్ గురించి కాదు, ట్రై చేయని ఛాన్సెస్ గురించి ఎక్కువగా ఆలోచించాలి. సో ఎప్పుడో మనం రిగ్రెట్ అవ్వడం కంటే ఇప్పుడు అది ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఉండడమే చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో అన్నిటికీ స్నూజ్ బటన్ అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఒక్కోసారి ఏదైనా సరే జస్ట్ స్టార్ట్ చేసేద్దాం, ఆర్ ఎల్స్ ఇప్పుడే చేసేద్దాం అన్నట్టుగా ఉంటేనే ఆ ఛాన్స్ని మనం

గ్రాబ్ చేసుకుంటేనే ఒక్కొక్కసారి మెరాకిల్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. ఏమంటారు, వింటున్నానండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆజ చెందిన రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: येस वेलकम मी माँ मनंदरी फेवरेट शो हेलो रेनबो की स्वागतम सुस्वागतम. सो మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, అబ్బా అప్పటి రోజులు వస్తే బాగుండేది, మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్తే బాగుండేది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీరు నిజంగానే ఒక్కరోజు మళ్ళీ మీరు మీ స్కూల్కి వెళ్ళగలిగే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు, అది నాతో షేర్ చేసుకోండి. సో మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. సో ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. కాల్ కట్ అయిపోయినట్టుంది. సో ఒక మంచి సాంగ్ వినేసేద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz విత్ మీ ఆర్జే చందన. హలో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టరు.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆజ్య చందన. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ప్రతి వాళ్ళు అనుకునేదే మళ్ళీ ఒక్కసారి చైల్డ్హుడ్కి, మన బాల్యంలోకి వెళ్ళొస్తే బాగుండు అని అనుకుంటాం కదా. అలాగే మీరు గనక ఒక్కరోజు మళ్ళీ మీ స్కూల్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003030, 0402323484821, 0402970475. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవెనింగ్ అమ్మా చందన. గుడ్ ఈవినింగ్ అమ్మా.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: బాగున్నా కదమ్మా? ఆయుష్మాన్ భవ. తర్వాత ఇప్పుడు నాకు 82 అమ్మా. అది రివర్స్ వచ్చేస్తే 28 కి వచ్చేసాం అనుకో, మొత్తం ఎంతలో అంత ముందు ఆ ఏజ్ లో నేను నార్త్ అంతా తిరిగి వచ్చిన. ఇప్పుడు కూడా ఆ ఏజ్ వస్తే సౌత్ మొత్తం దేశం అంతా తిరిగి రావచ్చు అనమాట. దేశం మిగతా దేశాలు అన్ని తిరిగి రావచ్చు. ఆరోగ్యాన్ని ఇస్తే తెరవాలి, మా చందన అనుగ్రహిస్తే మనం వస్తాయేమో ఆ వయసు ఏమన్నా.
0: అంటే మీరు స్కూల్కి వెళ్తే ఏం చేస్తారు అని అడిగా.
1: అమ్మా ఇది ఎన్ని చేస్తాను, అది రివర్స్ ఏంటంటే అవి చేస్తాను. ఏదో ఏదో మంచి మంచి పనులు, దేవాలయాలు, జన్మ సంఘ సేవ, మానవ సేవ అవి
0: చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ చంద్రనారాయణ గారు. ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోల్శెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సార్ చెప్పండి.
2: మీరు మేడం, మీరు పెద్ద మేడంలండి. ఆల్ ఇండియా రేడియోలో, ఆకాశవాణిలో ఆద్యలుగా చేస్తున్నారంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అని మేమంటే పెద్దవాళ్ళు అండి. మీరు చిన్నవాళ్ళు అయినా కానీ మాకు పెద్ద మేడంలండి మీరు.
0: అలా ఏం లేదు సార్, చెప్పండి.
2: ఇకపోతే అండి, స్కూల్ అంటేనే ఒక రోజు కంటే ఏం చెప్పాలండి మేడం. ఒక రోజు ఎలా వెళ్తారు, ఎలా చేస్తారంటే ఇదివరకు అంటే అండి, ఇప్పుడులాగా యూనిఫార్మ్లు గట్టా ఉండేవి కదండి, ఈ భుజాలకు తగిలించుకునే కాలేజీ బ్యాగులు. ఇప్పుడు అంటే కాలేజీ బ్యాగులు గట్టా భుజాలకు తగిలించుకెళ్తున్నారండి. అప్పుడు చేతి సంచిలో పుస్తకాలు కట్టుకుని నిక్కరో షర్ట్ వేసుకుని వెళ్ళేవాళ్ళమండి. ఇంక చెప్పమంటే ఏం చెప్పమంటారండి, వచ్చి రాగానే సాయంకాలం ఇంకా ఆటలాడుకోవడం అండి, చేయడం అండి. సాయంకాలం అయితే గోదావరి స్నానానికి వెళ్ళడం, వ్యాసం కాలం అయితే అండి అలా చేసేవాళ్ళమండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మేడం గారు. మేడం గారు, మన రమణయ్య గారు అండి, పులివెందుల టైగర్ రమణయ్య గారు సత్యపూర్తి చేసుకున్నారని వారికి శుభాకాంక్షలు అండి. ఇట్లు పోల్శెట్టి మెహర్బాబు. థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో.
3: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: నమస్తే అండి, మంగా బస్కన్ మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: యా యా, చెప్పండి.

0: ఇంతపు చిన్నవాళ్ళం కదా, ఎక్కువ మాట్లాడలేం కదా, స్కూల్ ఏజ్ లో ఉన్నాం, వెళ్ళిపోయాం వెనక్కి. ఎందుకంటే ఇప్పుడు నోట్బుక్ అండి, అప్పుడన్నీ ఏమిటి పలక బలపం అంతేనా? నోట్బుక్స్ ఉండేవి కాదు కదా చిన్నప్పుడు, తర్వాత తర్వాత అవి. అయితే హైదరాబాద్ వచ్చాక అంటే మోర్ దెన్ 6 ఇయర్స్ అన్నమాట, నేను చెల్లెల స్కూల్ కి వెళ్ళేవాళ్ళం అండి, ఒకే స్కూల్. ఎంత హ్యాపీగా, తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ మాకు మొదట్లో యూనిఫామ్ ఉండేది కాదు, తర్వాత బ్లూ షర్ట్ వైట్ బ్లౌజ్. ఆ యూనిఫామ్ వేసుకొని సంచి చక్కగా భుజాన్ని వేసుకొని అలా నడిచి వెళ్ళిపోయేవాళ్ళం అండి. వెళ్ళాక ఎంత డిసిప్లిన్ గా, బెల్ మోగిస్తే మన ప్రేయర్, ప్రేయర్ లోపల వెళ్ళాలి కదా, గబగబా వెళ్ళిపోయేవాళ్ళం. ప్రేయర్ తర్వాత గేట్ వేసేవారు, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసేవారు ఆ రిక్వెస్ట్ అన్నమాట. కాబట్టి ఆ ముందుగా వెళ్ళిపోయి మళ్ళీ డిసిప్లిన్ నేర్చుకొని ఫ్రీ పీరియడ్ లో స్పోర్ట్స్ ఆడుకునేవాళ్ళం అండి, అలా అప్పుడు ఆడుకుంటాం అన్నమాట. ఖోఖో ఆడేవాళ్ళము, రింగ్ ఆడేవాళ్ళము, వాలీబాల్ ఆడుకునేవాళ్ళం. కాబట్టి అలా పాత జ్ఞాపకాలు చెడిపోయాం అన్నమాట, అలా ఎంజాయ్ చేస్తామండి. ఇంటికి వచ్చి ఆడుకునేవాళ్ళం ఆటలు, ఇలాగా మనకి ఫోన్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ముఖ్యంగా ఏంటంటే సాటర్డే సండే మాకు రేడియో దొరికేది, బాలానందం బాల వినోదం, దాంతో ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట.
1: నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. సో కాల్ కట్ అయిపోయింది, చిన్న సాంగ్ వినేసేయండి, మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఏమవుతుంది? సో ఈరోజు మీరు గనక మీ లైఫ్లో ఒక్క ఛాన్స్ వచ్చి మళ్ళీ మీ స్కూల్ డేస్కి వెళ్ళిపోతే ఏంటి, ఒక ఇన్కంప్లీట్ టాస్క్ ఏదైనా ఉందా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు, ఒక్కరోజు కనుక ఆ ఛాన్స్ వస్తే నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, దిస్ ఇస్ శివ బాను మాట్లాడుతున్నాను. హాయ్ చందన.
1: హాయ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: యా ఫ్రమ్ హైదరాబాద్.
1: ఎస్ ఎస్, చెప్పండి.
2: యా, స్కూల్ డేస్ అనంటే ఇట్స్ లైక్ అ గుడ్ మెమొరీ. అంటే ఇప్పుడు వీ హావ్ మిస్డ్ అవర్ స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ మెమొరీ టు అస్. వీ మిస్డ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఎవరు టచ్ లో ఉన్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటారు. సో వన్స్ ఆ ఛాన్స్ వచ్చిందంటే వీ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్.
1: యా, దట్స్ అ గుడ్ థింగ్ కదా, అందరినీ కలిసే ఛాన్స్ వస్తుంది. మళ్ళీ ఒకసారి హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక డే అంతా గడిచిపోతుంది, దేని గురించి టెన్షన్ పడక్కర్లేదు కదా.
2: అంటే యాక్చువల్లీ స్కూల్ లైఫ్ అనేది ఇప్పుడున్న లైఫ్ కంటే స్కూల్ లైఫ్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఇప్పుడు.
1: కానీ మనం అప్పుడే కదా ఇంకెక్కువ టెన్షన్స్ ఉన్నాయి, అబ్బా నాకున్న కష్టాలు ఎవరికి లేవు అని
2: అనుకుంటుండేవాళ్ళం. నిజమైన కష్టాలు ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మెమరీస్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు ఆ ఛాన్స్ వస్తే వీ కెనాట్ గో బ్యాక్ అగైన్, బట్ ఇట్స్ వెరీ గుడ్ టాస్క్ వాట్ ఎవర్ యూ హావ్
1: ఆస్క్డ్. బట్ ఇట్స్ రియల్లీ నైస్. థాంక్స్ ఫర్ షేరింగ్. థాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ చందన, నైస్ టాకింగ్ టు యూ, బై బై.
1: సో నెక్స్ట్ కాలర్ వినిసిద్దాం ఏమంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అమ్మా చందన, నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్.
3: అయితేనమ్మా మళ్ళీ స్కూల్లో జాయిన్ కావాలి చిన్నవాళ్ళలాగా అని చెప్పాను, చైల్డ్హుడ్ లాగా అని చెప్పాను. అంటే మా అమ్మగారిని నాన్నగారిని దేబెట్టమంట స్కూల్ కి, అప్పుడులో నాకు ఈ కోరిక తీరలే.
1: ఓకే ఓకే.
3: తర్వాత ఏమో మా తాతయ్య అమ్మమ్మ గారులతోనేమో ముచ్చట్లు చెప్పుకుంటూ ఆటలాడుకోవాలని. అలాగే మా తోటి శ్రోత

0: అందరూ విద్యార్థులుగా ఉంటే ఆర్జేలేమో టీచర్స్ గా ఉండాలి. అందులో మా మురళి సీనియర్ మోస్ట్ ఆర్జే గారు హెచ్ఎం గా ఇచ్చేసాం ఆయనకి పోస్ట్, హెడ్ మాస్టర్ గా. సీనియర్ కదా, మీరంతా టీచర్స్ గా వస్తే మేము చదువుకుంటాం అన్నమాట.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: మెహర్ బాబా గారు, రమణయ్య గారు, మేమంతా విద్యార్థం అయిపోతాం మీ ముందు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ
0: చందన గారు, నమస్కారం. ఓరేడు ప్రభాకర్ రావు.
1: థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి.

0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో
1: థ్యాంక్
0: మచ్.
1: యూ చందన గారు, నమస్కారం. ఓరేడు ప్రభాకర్ రావు.
0: థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: యా హాయ్ ఆర్జే.
0: ఎస్ ఎస్
1: యా దిస్ సైడ్ సాయి కృష్ణ.
0: ఎస్ చెప్పండి
1: చందన గారు. ఇట్స్ అ గుడ్ టైమ్. ఐ థింక్ ఐ హర్డ్ యు నో యువర్ వాయిస్ ఫస్ట్ టైమ్ టుడే. ఐ యూజువల్లీ కనెక్ట్ విత్ ఓన్లీ అపిల్ ప్లే, బట్ రైట్ నో జస్ట్ వండర్డ్ లైక్ will this get connect to you or not, and I was shocked, but finally I got a first attempt.
0: Okay, okay, fine. Yeah, cheppandi.
1: Yeah, I just want to share one thing this evening. Entante I work in Hyderabad.
0: Okay.
1: Okay. I work for one company. Okay, and very recently I got, you know, exited from the company.
0: Okay.
1: Okay.
0: Sorry to interrupt you. That topic was, if meeru ganka okka roju malli mee school days ki velthe em chestaru ani.
1: Na school life ki velthe.
0: Yeah.
1: Okay.
0: Hmm.
1: Na school life ki velthe I'll definitely I will propose one girl.
0: Okay, fine.
1: And ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే నేను నాకు టీసీ ఇచ్చి పంపిస్తారు.
0: దట్స్ ఫర్ ష్యూర్. దానికోసం కాదు,
1: దానికోసం కాదు, బట్ షీఈస్ వన్ ఆఫ్ అవర్ టీచర్, లైక్ టీచర్ వాళ్ళ లైక్ డాటర్ అన్నమాట.
0: ఓకే అండి, ఓకే, ఫైన్ ఫైన్. ఎస్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: యా,
0: ఓకే, ఫైన్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్. ఓకే, మళ్ళీ ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ తీసేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Yes, welcome back. Meeru Vintunaru FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Ajay Chandana. Rainbow to jeevitam, rangulamayam. So, caller line la unnaru, maatladesiddam. Good evening, Andy. Evaru maatladutunnaru, ekkadi nunchi?
1: Good evening, Andy. Anil Kumar, Astro Nagar.
0: Yes, cheppandi. Vinnara topic?
1: Topic ade, one day school ki velte em chestaru.
0: Yes, exactly.
1: Nenu chaala cheyalani undayandi, endukante chinnappudu విలేజ్ లో ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, ఏమి ఎంజాయ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఏమి ఎంజాయ్ చేయలేదు అప్పుడు. సో అందుకని నేను ఇప్పుడు కనుక స్కూల్ కి వెళ్లాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కి చెప్పి నేను లాట్ ఆఫ్ స్టేషనరీగా ఉంటాను.
0: ఎగ్జాక్ట్లీ కదా, ఇప్పుడు ఎంత మంచి మంచి స్టేషనరీస్ వస్తున్నాయి పిల్లలకి. అప్పుడైతే అసలు ఏ పిచ్చి ఎరేజర్స్, ఏవో ఒకటి రెండు మూడు మోడల్స్ ఉండేవి అంతే. ఇప్పుడు నాకు కూడా పర్సనల్ గా స్టేషనరీస్ చాలా ఇష్టము. అసలు ఇప్పుడేంటో చాలా చాలా వీల్ ఒకటి అదొకటి ఇదొకటి చాలా స్టేషనరీస్ వచ్చాయి. అప్పుడేమో ఈ అదొకటే, అది అసలు జీవితాంతం అదే వాడేవాళ్ళం. అసలు
1: ఒక ఇయర్ మొత్తం ఒక పెన్ తోనే వాడేవాళ్ళం అంతే, దాంట్లోనే ఇంక వేసుకుని.
0: సో బోరింగ్ అసలు, అందుకే సగం రోజులు స్కూల్ కి పోయేది వాళ్ళం కాదు, బోరింగ్ స్టేషనరీతోనే.
1: అవునండి, ఇప్పుడు కూడా మా పిల్లలు స్టేషనరీ తెచ్చుకుంటుందా వాళ్ళ నుంచి లాక్కుంటాను నేను, వాళ్ళు తెస్తారు.
0: ఓ గాడ్,
1: లాక్కుని నేను నేను వాడితే వాళ్ళు తెస్తారు నాది ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి. చాలా ఇష్టం స్టేషనరీ, అసలు ఎంత బాగుంటాయి ఇప్పుడు అయితే ఐటమ్.
0: థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: మంచి మంచి హ్యాండ్ బ్యాగ్, అదే బ్యాగ్, స్కూల్ బ్యాగ్ తీసుకుంటాను, వాటర్ బాటిల్ క్యారేజ్ తీసుకుంటాను, టిఫిన్ షేర్ చేసుకుంటాను స్టూడెంట్స్ తో. అప్పుడు టిఫిన్ కూడా తీసుకెళ్లే వాళ్ళం కాదు, ఇంటికి వచ్చే వాళ్ళం తినడానికి. సో అందుకని కూడా లేదు, సో అందుకని క్యారేజ్ తీసుకెళ్తాను, పాకెట్ మనీ అడుగుతాను, పాకెట్ మనీ తో ఖర్చు పెట్టుకుంటాను.
0: సో మెనీ థింగ్స్ కదా, ఒక్క రోజులో అన్ని చేసేసి మళ్ళీ వచ్చేయచ్చు. అండి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్స్.
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: ఎస్ చెప్పండి.
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: ఎస్ చెప్పండి సార్.
2: స్కూల్ టైమ్ లో మేడం, ఇప్పుడు మళ్ళీ ఆ టైం వస్తా మేడం, అప్పుడు అదే చిన్న వానకాయ బుక్స్.

0: చండి తడిసిపోతుండే మేడం.
1: ఓకే
0: అది ఏది అంటే అది ప్లాస్టిక్ కవర్ ఒకటి పట్టుకొని వెళ్తుంటే అప్పుడు.
1: ఓకే
0: ఇప్పుడు కంటే అది వస్తే ఆ టైం వస్తే మంచి బ్యాగ్ కొనుక్కుంటా మేడం.
1: ఎగ్జాక్ట్లీ అండి, ఎంత
0: ఇంకేంటంటే
1: మంచి.
0: అప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పైసలు 2 పైసలు ఇస్తుంటారు అనమాట. దాంట్లో రేగి పండ్లు లేకుంటే పుల్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఒక 500-1000 రూపాయలు అడుకుని మంచి మంచి ఐస్ క్రీమ్లు మంచి మంచి సమోసాలు అవన్నీ మంచి మంచి తింటాం మేడం. ఇంకోటి ఒకటి మంచి జ్ఞాపకం వస్తుంది మేడం నాకేంటంటే అమ్మతోని తలకి కొబ్బరి నూనె పెట్టుకోవడం బాగా జ్ఞాపకం వస్తుంది మేడం. అది మళ్ళీ అట్లా ఆ టైం వస్తే రాదనుకోండి కానీ అట్లా అనుకుంటున్నా అనమాట. మళ్ళీ అమ్మ ఒడిలో కూర్చొని ఆ కొబ్బరి నూనె పెట్టించుకోవాలని ఉన్నది మేడం నాకైతే.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
1: యా చెప్పండి.
2: మళ్ళీ స్కూల్కి వెళ్తే నేను ఏం చెప్పానంటే ఆ రోజుల్లో స్కూల్ బెంచెస్ లో నేను బస్సు ఆట ఆడుకుంటే ఉండేవాళ్ళమి.
1: ఓకే,
2: బస్సు ఆట ఆడుకుంటే ఉండేవాళ్ళమి. అలాగే తోటి వాళ్ళతో రకరకాల ఆటలాడుకునే వాళ్ళని, వాళ్ళని తడుముతూ నిమురుతూ వాళ్ళని పట్టుకునే ఆటలు, ఇంకా దాగుడు మీద, దాగుడు మూత, గుమ్మడికాయల దొంగ అలాంటి ఆటలు ఆడుకునే
1: వాళ్ళము. ఇంకొక కాలర్. హలో. సో ఒక్క చిన్న సాంగ్ తీసేసుకుని దెన్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో, రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అందరూ ఎప్పుడైనా ఒక్కసారైనా అనుకుని ఉంటాం కదా, ఒక్కసారి చైల్డ్హుడ్కి వెళ్తే ఎంత బాగుంటుంది, అలా మీకు కనుక ఒక్కరోజు అవకాశం వచ్చి మీ స్కూల్కి వెళ్ళగలిగితే ఏం చేస్తారు, నాతో షేర్ చేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003000, 0402323482101, 0402970475. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి, రేణుక.
1: రేణుక గారు చెప్పండి.
2: అంటే నేను చిన్న ఉన్నప్పుడు చాలా దూరం వెళ్ళేదాన్ని స్కూల్కి, ఇప్పుడు మాత్రం ఇంటికి దగ్గరలో స్కూల్ చూసుకొని బ్రేక్ ఒకసారి, లంచ్ ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తారు. నాకు అలా ఇష్టం.
1: థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్.
3: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: సాయంత్రం బాగున్నారా?
1: ఎస్ అండి, చెప్పండి.
3: రేడియో దగ్గర కాగానే చందన వస్తుంటుందమ్మా నాకు.
1: ఇట్స్ ఓకే, ఈరోజు టాపిక్ విన్నారా?
3: ధన్యవాదాలు అమ్మా. కేరమేష్ మాట్లాడుతున్నాను. అయితే నేను స్కూల్కి పోయేటప్పుడు అదే డ్రిల్ అనేది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేది మేము.
1: ఓకే,
3: మాకు 5 పిరియడ్ డ్రిల్ ఉండేది. కబడ్డీ ఖోఖో చాలా ఆడేదమ్మా నన్ను.
1: ఓకే,
3: మా స్కూల్ నుంచి కబడ్డీ ఛాంపియన్స్ ఉందన్నమాట. ఇంకోటి ఇది చాలా ఆడేది, మన హాకీ కూడా ఆడేది, హాకీ క్రికెట్ ఇవన్నీ చాలా ఆడేది అన్నమాట మా స్కూల్లో. కబడ్డీ మాత్రం నంబర్ 1 ఎక్కువ ఆడేది అన్నమాట. ధన్యవాదాలు అమ్మా. కే రమేష్ ఉస్మాన్ గారు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో
4: మేడం, నేను చెప్పడం కంప్లీట్ అవ్వకముందే మీరు కట్ చేశారండి.
1: యా చెప్పండి.
4: అయితే ఇప్పుడు ఆనర్లో ఉన్నారండి?
1: అవునండి, చెప్పండి చెప్పండి.
4: ఓకే, గేమ్స్ ఆడుకుంటామని చెప్పాను కదా, గేమ్స్ ఆడుకుంటంతో పాటు అంతకు ముందు చదివిన దానికంటే కూడా బెటర్ గా చదువుకుంటాము.
1: ఓకే, నైస్.
4: బెటర్ గా చదువుకుంటాము, మళ్ళీ మెమరీస్ మళ్ళీ క్రియేట్ చేసుకుంటాము.
1: ఓకే, సారీ అండి, కట్ అయినట్టు ఉంది, నేను నిజంగానే కట్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, థాంక్స్ ఫర్ షేరింగ్ అండి.
4: మీరు కూడా ఏమన్నా చెప్పండి, మరి మీరేం చేస్తారు అనేది.
1: ఓకే అండి, షూర్, తప్పకుండా చెప్తాను.
4: చెప్పండి, మరి ఉంటానండి.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, నిజంగానే నాకేమనిపిస్తుందంటే, నిజంగా మంచి మంచి

0: స్టేషనరీ కొనుక్కోవాలని నాకు నిజంగా ఉందండి. మంచి లంచ్ బాక్స్, మంచి వాటర్ బాటిల్, మంచి బ్యాగ్, మంచి మంచి స్టేషనరీ. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్టేషనరీస్ అసలు నార్మల్ స్టేషనరీస్ కాదు. కాలర్ లైన్లో ఉన్నాడు, మాట్లాడేసిద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హాయ్, గుడ్ ఈవినింగ్ చందన గారు.
0: ఎస్, విన్నారా టాపిక్?
1: దిస్ ఇస్ ఆకాష్ ఫ్రమ్ హైదరాబాద్ ఓసీసీ ఛానల్.
0: ఓ, చెప్పండి.
1: హౌ ఆర్ యు మ్యామ్?
0: ఈరోజు టాపిక్ ఏంటి, విన్నారా?
1: విన్నాను విన్నాను. ఎలా ఉన్నారు అంటున్నాను.
0: ఫైన్ అండి, చెప్పండి.
1: ఒకటేసారి 20 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్లారండి, చాలా హ్యాపీగా ఉంది.
0: ఓకే,
1: సో నాకు 4th స్టాండర్డ్ చాలా గుర్తండి. మా టీచర్ పుష్పలీల గారు అని ఉండేవారు. నాకు ఒక మదర్ లాగా ట్రీట్ చేసేవారు. స్కూల్ కి వెళ్ళగానే ఎత్తుకునేవారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పేవారు. చాలా మేడం గురించి చెప్పాలంటే ఒక మదర్ పీపుల్. మొన్న ఒక రోజు మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. 20 ఇయర్స్ తర్వాత మేడం ని నా 2007 టెన్త్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి 34 మెంబర్స్ ఉన్నాం. సో అందరం కలిసి వెళ్ళారు కలిసి ఆ మేడం చూసారు. ఒక్కసారి గుడ్లలో వాటర్ వచ్చేసింది నాకు తనకి, కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి. అది చేసుకొని ఏం చేస్తున్నావు లైఫ్ లో సెటిల్ అంటే ఆ వెళ్ళి సెటిల్ మేడం చేసి చాలా మాట్లాడి ఫోటోస్ దిగి చాలా బాగా ఎంజాయ్ చేశాం మేడం. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు శివ, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: చెప్పండి సార్.
2: సో
0: అయ్యో సారీ అండి, కట్ అయినట్టుంది. హలో
3: హలో, చందన గారు.
0: ఎస్, చెప్పండి.
3: నమస్కారం.
0: నమస్కారం అండి, విన్నారా టాపిక్? యా
3: విన్నారండి.
0: యా, చెప్పండి.
3: నా పేరు కౌశల్య, హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి.
3: చిన్నప్పుడు ఇప్పట్లాగా మూటలు వీపు మీద వేసుకుని మోసుకెళ్లే ఇది లేదు. ఇప్పుడు గోలు వచ్చేస్తాను పాప పిల్లలకి, వీపు మీద బ్యాగులు మోసిను. మాకు ఒకటే రఫ్ బుక్ అని ఉండేది, బ్రౌన్ కలర్ పేపర్లతో ఉండేది రఫ్ బుక్. అన్ని అందులో రాసుకునే వాళ్ళం. ఉండేవి క్లాస్ వర్క్, హోంవర్క్ పుస్తకాలు అన్ని అందులో రాసుకెళ్లి ఇంట్లో రాసేసి తీసుకొచ్చి చూపించడం అంతే. తర్వాత యూనిఫామ్ ఉండేది మాకు. తర్వాత నేను చదువుకునే నారాయణపురలో మాటపాటి హనుమంతరావు సార్ స్కూల్ అని ఉంది. అక్కడ 5th నుంచి 12th దాకా ఇంటర్ దాకా అక్కడే చదువుకున్నాను. కాచిగూడలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి నడిచే వెళ్ళటం అంత దూరం. అంటే అప్పట్లో ఆటోలు లేవు, బస్సులు ఉన్నాయి, కానీ సైకిల్ రిక్షాలు ఉండేవి. మన నాన్నగారు అనేవారు ఆ సైకిల్ ఇచ్చేవాడు, మిమ్మల్ని తీసుకెళ్లేటప్పటికి సాయంకాలం అయిపోతుంది, మీరు మళ్ళీ అందులోనే ఇంటికి వచ్చేయచ్చు, నడిచి వెళ్ళండి అనేవారు. పాపం మనుషులు లాక్కుంటూ వెళ్ళాలి కదా, తొక్కుంటూ ఎక్సర్సైజ్ గా ఉంటుంది, నడుచుకుంటూ ఉండి అలా నడుచుకుంటుండేవాళ్ళు. ఇంకా స్కూల్లో అయితే గేమ్స్ పీరియడ్ ఒకటి ఉండేది, పీటీ పీరియడ్ ఉండేది, డ్రాయింగ్ పీరియడ్, కుట్టు పీరియడ్, క్రాఫ్ట్ వర్క్ అని అన్ని ఉండేవి మాకు. దాంతోపాటు చదువు, అన్ని చదువుకుని అన్ని చేసేవాళ్ళం. ఇక్కడ గేమ్స్ పీరియడ్ అయితే వెనక రుమాల్ వేసి ఆడటం, ఖోఖో, మ్యూజికల్ చైర్స్, ఇప్పుడు అన్ని జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లల్ని చేసి మేము మురిసిపోవటమే తప్ప మనకి ఇంకా అటువంటివి రాదేమో, ఊహించుకుని కలల్లోనూ కంటమోనూ ఊహించుకోవటమే మన పని అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేసామండి అప్పట్లో. చాలా పెద్ద టాపిక్ ఇచ్చేసారు, ఇది 4-5 ముక్కలతో మాట్లాడేది కాదు, చేతవారంతా ఉంటుంది మేము మాట్లాడాలంటే.
0: థ్యాంక్ యూ అండి. ఎస్, ఒక చిన్న సాంగ్ వినేసిద్దాం, మళ్ళీ మాట్లాడేసుకుందాం. ఇంటర్వ్యూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఒక్కరోజు కనుక మళ్ళీ మీరు స్కూల్కి వెళ్తే ఏం చేస్తారు? నాతో షేర్ చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003004023234821, 0402970471 5. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? చెప్పండి.
2: ఒక్కరోజు దేవుడనే తిరిగి వస్తే ఒకరోజు సరిపోదు, బట్ ఆ వన్ డే వస్తే స్కూల్లో ఒక లంచ్ పీరియడ్ లో అందరూ ఫ్రెండ్స్ కలిసి లంచ్ చేసే ఆ దేవుడు.

0: చాలా దూరం వెళ్ళి కొట్టి మేము విలేజ్ నుంచి వచ్చినాం అనమాట. సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ లంచ్ తర్వాత అందరం స్విమ్మింగ్ వెళ్ళాం అనమాట. దగ్గరలో ఉన్న చిన్న రివర్ ఉంటుంది, అక్కడ స్విమ్మింగ్
1: వెళ్ళాం.
0: చాలా మెమరీ బాగుంటుంది.
1: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: చందన గారు, గుడ్ ఈవినింగ్.
1: యా చెప్పండి.
2: నా పేరు రాధా అండి. బాగున్నారా? చాలా రోజులకు మాట్లాడుతున్నాను.
1: చెప్పండి. పర్లేదు,
2: ఉన్నామండి.
1: అవునండి, చెప్పండి.
2: నేనైతే అండి స్కూల్ డేస్ కి వెళ్ళిపోతాను.
1: స్కూల్ డేస్ వెళ్తే, స్కూల్ కి వెళ్తే ఏం చేస్తారు?
2: స్కూల్ కి వెళ్తే మా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్స్ మిస్ అయిపోయాను, నెంబర్స్ తీసుకోలేదు, ఫోన్ నెంబర్స్ నెంబర్స్ తీసుకుంటాను. ఇంకా కొత్త యూనిఫామ్ కుట్టించుకోవాలండి, ఒక్క ఈ 1 ఇయర్ అన్నా ఎప్పుడు అక్కడ డ్రెస్ వేసుకోవటమే.
1: యూనిఫామ్
2: యూనిఫామ్ కుట్టించుకోవాలి, మొత్తం లైఫ్ అంత బాల్యం అంతా ఎంజాయ్ చేయొచ్చు తెలుసుకొని. ఈసారి
1: అవకాశం ఉంటే తప్పకుండా పంపిస్తా.
2: అందరూ వెళ్ళిపోతాం బాల్యంలో కదా. తెలవకుండా గలీజ్ అయిపోయేదే
1: బాల్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్స్. నిజంగా కదా, చాలా మెమరీస్ మనకి ఆ చైల్డ్హుడ్ లో, అవి మెమరీస్ గా మిగిలిపోతాయని తెలీదు. కానీ అసలు అప్పుడే ఎన్నో కష్టాలు అని ఫీల్ అయ్యే వాళ్ళము, కానీ పెద్దయ్యాక అసలైన కష్టాలు తెలిసాయి. ఏమంటారు? ఎస్. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: నేను గోపికృష్ణ, నేను హైదరాబాద్ నుంచి.
1: యా చెప్పండి, విన్నారా టాపిక్?
3: విన్నాం.
1: చెప్పండి
3: అక్క. అదేంటే, స్కూల్ డేస్ వెళ్ళినప్పుడు 3 థింగ్స్ చేస్తాం. ఫస్ట్ థింగ్,
1: ఓకే,
3: ఇన్వెస్ట్ చేస్ మీన్స్ ఇప్పుడు సిల్వర్ ప్రైజెస్ పెరిగాయి, ప్రైజెస్ పెరిగాయి, అదొకటి.
1: ఓకే,
3: సెకండ్ థింగ్, మీన్స్ ఉంటాయి కదా, మీన్స్ సోషల్ మీడియా,
1: ఓకే ఓకే,
3: అవి నాకు ఎలా ఎలాగో తెలుసు కాబట్టి అవన్నీ నేను వచ్చేసి అవి రాకముందే పాపులర్ చేస్తా.
1: ఓకే,
3: దాంతో నేను మంచిగా పాపులర్ అవుతా.
1: ఓకే, నెక్స్ట్.
3: ఇంకా సో బేసికలీ చాలా ప్లాన్స్ ఉన్నాయి.
1: ఓకే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
3: కాగా మీన్స్ నేను స్కూల్ పార్లమెంట్ మెంబర్ని.
1: ఓకే,
3: నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నమాట. సో అక్కడ మాకు 4 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే లాస్ట్ లెవెల్ వరకు వెళ్ళిన వాళ్ళకి హయ్యర్ పొజిషన్.
1: ఓకే ఓకే.
3: సో నేను స్కూల్ హెడ్ బాయ్ కాబోయా.
1: ఓకే,
3: నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గానే ఉండిపోయా. సో నాకు మళ్ళీ ఛాన్స్ దొరికితే నేను స్కూల్ హెడ్ బాయ్ అయ్యేవాడిని.
1: అప్పుడు
3: అడ్వాంటేజ్ ఏంటంటే, అప్పుడు లాస్ట్ యాన్యువల్ డేనా స్పెషల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారు అన్నమాట. వాళ్ళకి స్టేజ్ మీద కూడా రప్పిస్తారు. నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, కానీ నా పేరెంట్స్ అక్కడ లేరు, కానీ నాకు బాధ అనిపిస్తుంది. సో దాన్ని రిగ్రెట్ ని పూర్తి చేసుకుంటా.
1: ఓకే, నైస్, గుడ్ ఐడియా.
3: రిచ్ కూడా కావచ్చు, అండ్ యాక్చువల్ టైం ట్రావెల్ లాగానే, టైం ట్రావెల్.
1: ఓకే, యా యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
3: బాయ్ బాయ్ అక్క.
1: యా, థ్యాంక్ యూ. సో అదే, చాలా మందికి రకరకాల డ్రీమ్స్ అన్ఫుల్ఫిల్డ్గా ఉండుంటాయి కదా. నిజంగా ఒక్క ఛాన్స్ వస్తే అసలు వెనక్కి వెళ్ళిపోయి ఆ ఒక్కడే అంతా, అసలు లైఫ్ అంతటికీ సరిపోయేంత మెమరీస్ని కలెక్ట్ చేసుకొని ఆ డేలో చేయాల్సినవన్నీ చేసేసేసి ఆ డేని ఎప్పటికీ గుర్తుంచిపోయేలా చేసుకోవాలనేది నా ప్లాన్ కూడా. కానీ ఏం చేస్తాం, జరగదు కదా, జరిగితే ఏం జరుగుతుందో అనేది మన టాపిక్. ఓకే, వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో, రెయిన్బో విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం, చిన్న సాంగ్ వినేసేద్దాం.

0: 101.9.
1: స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. పీఎం మోదీ పరిపాలన సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్సీడీఏ లోగో, అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. అనంతరం నూతన భవనంలోని తన కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుకు హోంశాఖ ఇచ్చిన మెమో అక్రమమని కోర్టు స్పష్టం చేసింది. జీవో 121ని అనుసరించాలని సూచిస్తూ ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. మెట్రో స్టేషన్ల కింద పాదచారుల బాటల్లో స్టాల్స్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ కోరుతోంది. పాదచారుల బాటలను స్టాల్స్కు లీజుకివ్వడంపై దాఖలైన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఫుట్పాత్ స్థలాన్ని అద్దెకు ఎలా ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ హెచ్ఆర్ఎంఎల్కు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామసభలో పాల్గొన్న డీజీపీ సివి ఆనంద్ గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామీణులు, ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు ఉదయం 11:30 ఆన్లైన్లో విడుదలవుతాయని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కులను https://tgbie.ccgg.gov.in లేదా https://results.ccgg.gov.in వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచనున్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే ఎంతో స్మార్ట్గా ఉందని బిలియనీర్ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. రాబోయే 1-2 ఏళ్లలోనే మనుషుల సామర్థ్యాలను మించిపోయే ఏఐ ఏజెంట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. భవిష్యత్తులో మానవ మేధస్సును ఏఐ అధిగమించబోతోందని ఎలన్ మస్క్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఫ్రెండ్స్, వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. సో మన ప్రౌడ్ అయినటువంటి తెలంగాణ గురించి ఒక షో ఉండడం, తెలంగాణ ముచ్చట్లు దాంట్లో మాట్లాడుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. సో తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది? మన బతుకమ్మ పండుగ. దాంట్లో ముఖ్యంగా గునుగు పువ్వు కదా. సో గునుగు పువ్వే ఎందుకు ప్రధానం, దాని గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఇంకా పెడుతున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. తెలంగాణ అనగానే బతుకమ్మ గుర్తొస్తుంది, బతుకమ్మ అనగానే తంగిడి పువ్వు గుర్తొస్తుంది. సో తంగిడి పువ్వే ఎందుకంత ప్రత్యేకం అంటే, కరెక్ట్గా ఆ బతుకమ్మ సీజన్లో తంగిడి పువ్వు ఎక్కడ చూసినా విచ్చుకుంటుంది. తంగేడు పువ్వు సహజంగానే అక్కడ పెరుగుతున్నటువంటి ఒక చెట్టు అన్నమాట. సో ఆ పువ్వు సహజంగానే అన్నిటికీ తట్టుకొని ఆ టైంకి

అది పూస్తుంది. అందుకు దాన్ని బ్రతకమ్మలో వాడారు. ఎంతలా అంటే, బతుకమ్మ అంటే తంగిడి పువ్వు, తంగిడి పువ్వు అంటేనే బ్రతుకమ్మ అనే అంతగా ఏర్పడిందనమాట. సో అందుకే బతుకమ్మ వచ్చిందంటే ప్రకృతిలో పూసే ప్రతి పువ్వు తంగిడి పువ్వుని గుర్తు చేస్తుంది. అరే ఈ పువ్వు ఉంటే బాగుండేది, ఆ పువ్వు ఉంటే బాగుండేది అని అనుకుంటాం, కానీ తంగిడి పువ్వు లేకుంటే మాత్రం బతుకమ్మ అనేది అసలు ఇమాజినే చేయలేము. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. తంగిడి పువ్వుని దగ్గరగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది, అది చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంటుంది, అలా కనిపిస్తుంది మనకి, కానీ చాలా చాలా దృఢమైన పువ్వు అంట. ఎండలు ఎక్కువగా ఉన్నా నీరు తక్కువగా ఉన్నా తన ఉనికిని నిలబెట్టుకుంటుంది. బహుశా అందుకేనేమో తెలంగాణ మహిళల జీవన విధానానికి ఈ పువ్వు ప్రతీకగా నిలుస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడటం, నవ్వుతూ ముందుకు సాగడం, ఇవన్నీ తంగిడి పువ్వుని చూసి తెలుసుకోవాల్సినటువంటి లక్షణాలు. చిన్న పువ్వు అయినా చెప్పే సందేశం మాత్రం చాలా గొప్పది. సో అందుకనమాట తెలంగాణలో తంగిడి పువ్వుని ప్రత్యేకంగా పెట్టడానికి రీజన్ అదన్నమాట సంగతి. సో అది చాలా చాలా స్ట్రాంగ్. ఎన్ని నీరు తక్కువగా ఉన్నా, ఎండ చాలా ఎక్కువగా ఉన్నా, కొన్నిటికి కొన్ని చెట్లకి ఎండ ఎక్కువగా తగిలితే అవి బ్రతకవు, అట్లా అన్నిటినీ తట్టుకొని ఈ పువ్వు కరెక్ట్గా ఆ బతుకమ్మ పండుగ నాటికి విరబూస్తుందన్నమాట. సో అందుకు దాన్ని ప్రతీకగా నిలుస్తారనమాట. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. మన పెద్దవాళ్ళు ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఒక విలువ కలిగి ఉంటుందని నమ్మేవారు. అలాగే తంగేడు మొక్క కూడా అలాంటిదే అని ప్రాచీన వైద్యంలోని దాని ఆకులని పువ్వులని బెరడుని ఉపయోగించి వైద్యం చేసేవాళ్ళట. వైద్య రంగంలో దాన్ని ఉపయోగించేవాళ్ళట. సో అంటే బ్రతుకమ్మలో ఉపయోగించే పూలు కేవలం అందం కోసం మాత్రమే కాదు, వాటి వెనుక ప్రకృతి జ్ఞానం కూడా ఉందని మనకి తెలుపుతుంది తంగేడు పువ్వు. పూలను పేర్చుకుంటూ పండగ జరుపుకోవడం మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవించడం కూడా మన సాంప్రదాయంలో భాగమే. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం, రెయిన్బోతో జీవితం రంగులమయం.

Yes, welcome back. Meri Vintanaru FM Rainbow 101.9 megahertz. Telanganam with me RJ Chandana. So, ఇప్పటి కాలంలో చాలా విషయాలు మారిపోయాయి. కానీ బతుకమ్మ వచ్చినప్పుడు మాత్రం తంగేడు పువ్వు కోసం వెతికే ఆ ఆనందం మాత్రం అస్సలు మారదు. ఎన్నున్నా అసలు ఆ తంగేడు కోసం వెతుక్కోవడం అంటే పల్లెటూళ్ళలో ఇంకా ఆ టైంకి తంగేడు పువ్వు తీసుకురావడానికి వెళ్తారనమాట. అన్నలు తమ్ముళ్ళు నాన్న అందరూ కలిసి వెళ్ళి అబ్బాయిలందరూ అమ్మాయిలందరేమో చేపలు వేసుకొని పీట పెట్టుకొని రెడీగా ఉంటారు. అన్న తమ్ముడు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ చక్కగా బయటకెళ్ళి తంగేడు పువ్వు అంతా కోసుకొని వస్తారు. ఎందుకంటే అసలు తంగేడు పువ్వు కేవలం ఒక పువ్వు కాదు, అది మన తెలంగాణ ప్రతీకకి ఒక గుర్తు. తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి అదొక ప్రతీక. మన సంస్కృతికి ఒక అందమైన చిహ్నం అది. అందుకే బతుకమ్మలో ఎన్నో పువ్వులున్నా తంగేడు పువ్వు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అది ఒక పువ్వు కాదు, తెలంగాణ ఆత్మని మోసుకెళ్ళే ఒక అందమైన గుర్తు. అంతే కదా, ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. తెలంగాణం విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్జ్, జిమ్ జిమ్ హైదరాబాద్. విత్ మీ ఆజే చిందన, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనలో చాలామంది జీవితంలో ఒక్కసారైనా అబ్బా అప్పుడు అలా చేసి ఉండకుంటే బాగుండేది అని అనుకుంటాం. కానీ ఆలోచిస్తే మన జీవితంలో జరిగిన మంచి విషయాల్లో చాలా వరకు మనం ప్లాన్ చేయనివే ఉంటాయి. కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగుతాయి, కొన్ని అవకాశాలు ఊహించని సమయంలో వస్తాయి, కొన్ని ప్రయాణాలు మనల్ని ఊహించని చోటికి తీసుకెళ్తాయి. అందుకే జీవితంలో ప్రతి విషయం మన ప్లాన్ ప్రకారం జరగకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జీవితానికి కూడా మనకంటే మంచి ప్లాన్ ఉంటుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్. విత్ మీ ఆజ్ చిందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్. సో ఎప్పుడైనా గమనించారా, చిన్నప్పుడు ఒక్క రూపాయి దొరికినా చాలా సంతోషపడేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కొన్నా ఆ ఆనందమే ఎక్కువ రోజులు ఉండట్లేదు. దానికి కారణం ఆనందం మారిపోవడం కాదండి, మనం ఆనందపడే విధానం మారిపోవడం. ఒక మంచి మాట

ఒక చిన్న ప్రశంస, ఒక పాత స్నేహితుడి ఫోన్ కాల్, ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయడం, ఇవి ఇప్పటికీ మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. కొన్నిసార్లు జీవితంలో అత్యంత విలువైన విషయాలకు అసలు ధరే ఉండదు. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రిమ్ జిమ్ హైదరాబాద్, విత్ మీ ఆజీ చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz, Rim Jim, Hyderabad. So, ఇది ఇవాల్టి మన జెన్జీ. హలో రెయిన్బో తెలంగాణ, ఇంకా రిమ్జిమ్ హైదరాబాద్. ఐ హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు స్టే ట్యూన్డ్. 9:30 నయరంగ ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు ఎఫ్ఎం రెయిన్బో 1.9 MHz. సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్. సెలవు ఇప్పటికీ, స్నేహం ఇప్పటికీ.